శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 9వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 30వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 45 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఆకాశవాణి స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: year. He said this will ensure greater coordination and impact across the school education ecosystem. The Commission for Air Quality Management in NCR and adjoining areas, CAQM, has revoked all actions under Stage 1 of the extant schedule of the Graded Response Action Plan, GRAP, across the entire National Capital Region with immediate effect. The move comes following a significant improvement in the region's air quality. Daily average of Delhi improved from 207 on the 28th of this month to 123 yesterday. The forecast by India Meteorological Department also indicates that the AQI is likely to remain in the moderate category in the coming days. The CAQM subcommittee on GRAP has invoked stage 1 of the extant GRAP on the 19th of this month. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10. భక్తి రంజిని ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. వినే ముందుగా ఈ బ్రేక్టన్ విందాం.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. శ్రోతలు వింటున్నారు భక్తి రంజిని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: భక్తి రించిన కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని భక్తి గీతాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో జి ప్రకాష్ గౌడ్ గారితో తెలియజేసే హితోక్తులు వింటారు. వినే ముందుగా ఈ ప్రకటన విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు, ఇష్టపడినప్పుడు వసంతం రాదు, చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు కనిపించదు, ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు. జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది పొందినప్పుడు కాదు. వచ్చినవి పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే చేతికందిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడే కోరుకున్న గమ్యానికి చేరువవుతాము. అందిన అవకాశాలను చేజిక్కించుకొని కార్యనిర్వహణలో విజయం సాధించాలి. రామాయణంలో హనుమంతుడు సీతాన్వేషణ ప్రయత్నంలో ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ఎన్నో రకాల పరీక్షలను, అడ్డంకులను అధిగమించి చివరికి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో మోహవేషంలో చిక్కుకున్న అర్జునుడి మనస్సును మార్చాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. మిత్రుడు, బంధువు అయిన అర్జునుడు అజ్ఞానపు చీకటిలోకి జారిపోకుండా కాపాడి గీతామృత బోధ చేసి కర్తవ్యోన్ముఖిని చేశాడు. అవకాశాలు కలిసి రావడానికి అదృష్టం ఉండాలి కొందరి వాదన. నిజానికి అదృష్టవంతుడు అంటే ఎవరో కాదు, కింద పడ్డ ప్రతిసారి లేచి నిలబడేవాడు. ఎదురుదెబ్బలు, కష్ట నష్టాలు, అవరోధాలు జీవితంలో ఒక భాగం అనుకొని ముందుకు సాగేవాడు. ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికీ కఠినంగా అనిపించదు. అప్పుడు ప్రతి మనిషి మానసికంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు. ఉత్తమ కార్యాలు చేస్తూ ఉదాత్త వ్యూహంతో ముందుకు సాగితే ఆ మనిషికి తప్పక దైవశక్తి తోడవుతుంది. అప్పుడు అవకాశాలు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి. చేతికందిన అవకాశాలను స్వార్థ ప్రయోజనాలకు కాకుండా సహజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి. దానం, పరోపకారం, సమాజ సేవ నిర్వహించే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని దైవ కార్యాలుగా భావించి నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. అలాంటి అవకాశాల వల్లే మనిషికి శాశ్వత కీర్తి లభిస్తుంది. ఒక కథ. లోకంలో ఉన్న ఉత్తమోత్తమ మతం ఏదో తేల్చి ఆ మతం ద్వారా భవసాగరాన్ని దాటాలనుకున్నాడు ఒక రాజు. అందుకోసం ఒక పెద్ద పండిత సభను నిర్వహించారు. వివిధ మతాలకు చెందిన పండితులు తమ మతం గొప్పదంటే తమది గొప్పదని వాదించుకుంటూ చర్చను సంవత్సరాల కాలం కొనసాగించారు. ఇంతలో ఒకనాడు ఒక వృద్ధుడు రాజుగారికి చూడడానికి వచ్చాడు. రాజు ఆ వృద్ధునితో, స్వామి, ఈ పండితులు సమస్యను మరింత జటిలం చేసి వితండ వాదాల్లోకి దిగారు, నాకు ముక్తిని ప్రసాదించే మతమేదో మీరు సెలవివ్వండి అని అన్నాడు రాజు. అప్పుడు ఆ వృద్ధుడు సమీపంలోని నది ఆవల చెబుతానని తీసుకువెళ్ళాడు. అక్కడ చాలా పడవలున్నాయి, దాటే వాళ్ళు నదిని దాటిపోతూ ఉన్నారు. ఈ వృద్ధుడు మాత్రం ఏవో వంకలు పెడుతున్నాడు. ఈ పడవ రంగు బాగుండలేదు, ఆ పడవ ఎక్కాలంటే నావికుడు నచ్చలేదు అంటూ లోపం ఏదో ఒకటి చెబుతూ ఉన్నాడు. దీంతో విసుగు చెందిన రాజు, ఏం ముసలా

0: పక్కన నది దాటడానికి ఏ పడవైతే ఏమయ్యా, దాటడం ముఖ్యం కానీ అని అన్నాడు. వెంటనే వృద్ధుడు, బాగుంది రాజా, నీకు ఇంకా ఉపదేశం అక్కర్లేదు అని అన్నాడు. అంటే, ఓ వెర్రి రాజా, నది దాటడం కావాల్సింది, నది దాటడం కావాల్సింది, ఈ మాట నీయంతా నీవే అన్నావుగా, ఇలాగే అర్థం చేసుకో. సంసారం తరించడం ప్రధానం, దానివల్ల ముక్తి కలిగి జన్మరాహిత్యం కలుగుతుంది.
1: జి ప్రకాష్ గౌడ్ గారి హితోక్తులు విన్నారు. మీరు ఇంతవరకు సూక్తి సిద్ధ కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు, హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి $350 బిలియన్ టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: వెలిగొండలకు సంబంధించినటువంటి టన్నెల్ నీరు పోవాలంటే ఈ కొల్లంవాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చేలోపు ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను కలిగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి, జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2 బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ,
1: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి

0: గిరిరాజ్ సింగ్ ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పొక్కచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంతకు ముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది.

విశేషాలు విశేషాలు అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ప్రభాత్ లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రభాతి గీతం ప్రకటనతో పాటు 7:30 వింటారు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో సీఓపీడీ వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మోనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు. 7:58 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జీఈఆర్డీ వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తెలియజేసే సలహాలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు మొదటి భాగం వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యలు నిరం రాజు మరియు డి వరలక్ష్మి గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు సహకారం అందించారు. ఎరం రాజు గారు ఈ ఉదయం 9:00 నుంచి 10:00 వరకు హృదయరాగాలు కార్యక్రమం శ్రోతలు మీరు కోరిన సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 10:30 నుంచి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, అలాగే 12:30 తెలుగులో వార్తలు, ప్రాంతీయ వార్తలు వింటారు 1:10 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 3:00 నుంచి 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే. ఇక సాయంకాలం 5:00 తిరిగి రాత్రి 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 తిరిగి 8:30 లలిత సంగీతం వింటారు. 5:45 సినీ రంజని, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి 6:20, 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు. వ్యవసాయ సూచనలు 6:50 ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వింటారు సినీ గీతాలు. 8:00 అభిరుచి, 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 10:00 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు రిలే అవుతాయి. ఈనాటి మా నిజామాబాద్ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉంటారు తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావాన్ని పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही है.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహజించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం 1 వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమి నాంగ్లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గాయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం

0: సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు, ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round-the-clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. We are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్ లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

0: జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 2:30 అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లో ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాలను మీకు అందిస్తున్న ప్రభాత్ లహరి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసింది. ఈనాటి కార్యక్రమంలో మీరు వింటారు ప్రభుది గీతం ప్రకటనతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సిఓపిడి వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. అలాగే 7:58 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో జిఏఆర్డి వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలందరికీ తెలియజేసే సలహాలు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రభుత్వ గీతాన్ని.

0: ప్రబోధ గీతాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992279799. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344. డాక్టర్ సీమనాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
4: సంప్రదించండి
0: డాక్టర్ సీమనాయక్, డెంటల్ హాస్పిటల్,
4: ఖైల్వాడి, నిజామాబాద్.
0: సెల్
5: 70 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రకటన విన్నారు. శ్రోతలు ఏం చేశారు? 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ రోజు ఉదయం 7:30 అంటే మరి కాసేపట్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సీఓపీడీ వ్యాధికి కారణాలు, జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. కీరవం సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రేణుకా శ్రీలేఖ పాడిన పాటని అన్నమయ్య చిత్ర నుంచి

0: ఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 7:30. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సీఓపీడీ వ్యాధికి కారణాలు జాగ్రత్తల గురించి పల్మనోలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త ఎన్ లింగవర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎన్ఎల్ఆర్ టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్ ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ హరిత కృష్ణ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు పల్మనాలజిస్ట్ గా మీరు నిజామాబాద్ నగరంలో చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా సిఓపిడి అంటుంటాం. సిఓపిడి
4: అవునండి.
3: ఈ సిఓపిడి అంటే ఏమిటి, అసలు ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది?
4: సో ఇప్పుడు సిఓపిడి అంటే అండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాము. సో ఇది దీర్ఘకాలం నుంచి వచ్చే జబ్బుది. సో దీంట్లో ఎట్లా ఉంటాయి అండి, మన శ్వాసనాళాలు ఉంటాయి కదా, శ్వాసనాళాల్లో శ్వాస సరఫరా అడ్డం కలిగే జబ్బు అండి ఇది. ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా 3rd most common cause for death అండి. మన ఇండియన్ పాపులేషన్లో హార్ట్ అటాక్ తర్వాత 2nd most common cause for death
3: సిఓపిడి
4: అనే జబ్బు ఇది.
3: ఓహో, అంటే మరణానికి దారి తీసేంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఇది.
4: అవునండి.
3: ఈ సిఓపిడి అనే వ్యాధి ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
4: ఇప్పుడు సిఓపిడి అనేది 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. లైక్ ఆస్తమా, ఆస్తమా ఏంటంటే చిన్న వయసు నుంచే వస్తుంది. కొంతమంది చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి వయసు పెరిగే కొద్ది వస్తుంది, లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. బట్ సిఓపిడి అనేది సాధారణంగా ఒక 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. సో ఇది దీంట్లో మొదటి కారణంగా మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏ కారణం వలన వచ్చింది అనుకుంటాం మనం. సో మోస్ట్ కామన్ గా అంటే ఇది స్మోకింగ్ వలన వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్ అంటే మనము ఏమనుకుంటాం, అరే మనం సిగరెట్ కాలుస్తున్నాం సో మనకు వస్తుంది. అట్లానే కాకుండా మనం స్మోకింగ్ చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో, పొగ ఏదైతే ఉంటుందో, దాని వలన మనతో పాటు కలిసి జీవించే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మిత్రులు కానీ, మనతో ప్రయాణం చేసే ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. మనం చేసేది యాక్టివ్, మనతో పాటు
3: చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
4: ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారు. సో ఇది వరకు ఏంటంటే సిఓపిడి అనేది చాలా కామన్ గా మేల్స్ లో చూసేవాళ్ళం, మగవాళ్ళలో చూసేవాళ్ళం. కాలం మారుతూ మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవటం వలన ఇంటిలో ఆడవాళ్ళు గతంలో కట్ల పొయ్యి మీద పని చేయటము, ఎవరైతే వంట వాళ్ళు ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా ఆ స్మోకి ఎక్స్పోజ్డ్ అయ్యి, మంటలే మనకి పంట అయిపోయింది, మంట వెలిగిస్తాము దాని నుంచి వచ్చే పొగతో కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, లేదంటే మన కార్లోంచి వచ్చే పొగ నుంచి కానీ, సో ఇవన్నీ కారణాల వలన ముందు ఏదైతే ఒట్టి మగవాళ్ళు కనిపించేదో ఇప్పుడు ఇది ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాము. సో కాలం మారుతూ ఇవి ఆడవాళ్ళల్లో కూడా చూస్తున్నామండి.
3: లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు?
4: దీనికి లక్షణాలు ఎట్లా అంటే అండి, సో మోస్ట్ కామన్ గా ఇది దగ్గుతో మొదలవుతుంది. స్టార్టింగ్ లో పొడి దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు, డిజీజ్ పెరిగి పెరిగి పెరిగి తెమడ కూడా యాడ్ అవ్వచ్చు. పేషెంట్ ఏమంటాడు, మేడం నాకు చిక్కగా ముద్దగా తెమడ పడుతుంది, తెల్లగా పడుతుంది. అదే ఇట్లా మనం దానికి ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని అట్లాగే ఉంచేసాము. ఏమన్నా సూపర్ అడెడ్ అంటే వేరే పైనుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే తెల్ల

0: ఏదైతే లైనింగ్ ఉంటుందో అది వాచడంతో పాటు అది వాచ్ అంటే వాపు గురవుతుంది. దాని కింద ఉన్న కండరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. దాంతో ఏంటంటే మన శ్వాస తీసుకునే నాలుగార్లు ఏవైతే పైప్ లాగా ఉంటాయో అవి సన్నగా అయిపోవటము, ఆ సన్నదారి నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటికి రావటం వలన మనకి దమ్ అనేది వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి. సో మనకి ఆయాసం అనేది అన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా మనము ఈ సిమ్టమ్స్ ఎక్కువ శాతంగా వాళ్ళు వస్తారు మన దగ్గరికి.
1: ఈ COPD వ్యాధిని ఎలాంటి పరీక్ష విధానం ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంది?
0: సో మనకి ఎట్లా గుర్తిస్తామంటే మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, స్పైరోమెట్రీ అంటాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే మనము లంగ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాము,
1: ఊపిరితిత్తుల
0: బలం ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక చేతికి ఒక డివైస్ ఇస్తాం, దాంట్లో వాళ్ళు ఎంత బలంగా గాలి తీసుకోగలుగుతారో, తీసుకున్న గాలి ఎంత బలంగా ఎంత ఫాస్ట్ గా వదలగలుగుతారో అనేది మనం టెస్ట్ చేస్తాము. దాని ప్రకారంగా దాన్ని వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క సివియరిటీ ఎట్లా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనకి ఏర్పడుతుంది. సో PFT అనే ఒకటే కాదు, మనకి చెస్ట్ ఎక్స్రేలో కానీ లేదంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి ఏర్పడుతుంది. ఎక్స్రేలో ఏం ఏర్పడుతుంది అంటే మనకి ఇదే జబ్బు ఉంది లేదంటే దీంతో పాటు సూపర్ అడెడ్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా కూడా మనకి ఎక్స్రేలో ఏర్పడటం అనేది జరుగుతుందండి.
1: డాక్టర్ హరిత కృష్ణ గారు, మరో విషయం ఏంటంటే ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాతావరణంలో తిరిగే వాళ్ళకి పెరిగే వాళ్ళకి ఈ COPD వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు చలిగానే ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావటం మూలంగా కూడా ఈ వ్యాధి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో ఏంటంటే అండి, ఇప్పుడు COPDతో పాటు కొంతమందికి ఆస్తమా లక్షణాలు కూడా ఉంటాయి, రెండు కలిపి జబ్బు కూడా ఉంటుంది. ఆస్తమా ముందు ముందుగా COPDగా మారచ్చు, కొంతమందిలో ఆస్తమా COPD కలిపి ఉండొచ్చు. సో వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఈ వాతావరణం మారటం వలన జబ్బు అనేది ఎక్కువ తీవ్రంగా అవ్వచ్చు. సో ఇవి జరుగుతాయి. ఏమీ ఆస్తమా ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనకి ఏమన్నా వస్తుందా అంటే ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనం మందులు సరిగా వాడకపోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకున్న ఆల్రెడీ ప్రాబ్లము ఫ్లేర్ అప్ అంటే పెరగచ్చు, పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఉన్నది కంట్రోల్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారచ్చు, మనం సాధారణంగా హార్ట్ అటాక్ అని వింటాము. సో ఇట్లా కంట్రోల్డ్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారుతుంది.
1: ఇప్పుడు గుండె పోటు వచ్చినట్టుగా ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది,
0: ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా మనము జనాలకి తెలిసే రకంగా చెప్పడానికి కొత్తగా టర్మ్ అనేది ఉంది.
1: డాక్టర్ గారు, అసలు ఈ COPD వచ్చినటువంటి వ్యక్తికి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఏమైనా ఉంటుందా, అంటే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో మనకి COPD అనే జబ్బు మనం మందులు సరిగా వాడకపోవటం వల్ల కానీ, మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ నల్లాలు చెప్పాయి కదా, శ్వాస తీసుకున్న మంచిగా ముడుచుకుపోతుంటే లోపలికి గాలి వెళ్ళటం కానీ, లోపల తయారయ్యే చెడు గాలి బయటకు రాపోవటం కానీ ఎన్ని జరుగుతాయి. కాబట్టి ఏంటంటే లోపల ఏదైతే చెడు గాలి ఉండిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతుందో, అది బాడీలో లెవెల్స్ ఎక్కువ అవటం వలన పేషెంట్ ఏంటంటే తరచూ ఎప్పుడు హెడ్ఏక్ అని చెప్తారు, చెమటలు పట్టుకొని వస్తాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, అదే లెవెల్స్ ఇంకా పెరిగిపోతా ఉంటా అంటే పేషెంట్ స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద ఇదొకటి. రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి పేషెంట్కి మనం కాలు వాపులు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ కాలు వాపులు రాగానే అరే పేషెంట్కి ఏమన్నా గుండె సమస్య ఏమన్నా ఉందా లేదంటే లివర్ సమస్య ఏమన్నా అన్న మనం చూసుకుంటాం. కానీ COPD వలన కూడా కాలు వాపులు రావచ్చు. ఏమవుతుందంటే అండి, మనకు బాడీలో గుండెకి ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే రక్త కణాలు ఉంటాయో దాంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాము. దాంతో ఏంటంటే కాల్ పల్మరీ అనే జబ్బులాగా రావటము, దాంతో మనకి కాల్ వాపులు అన్ని కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు మనకి వేరే కూడా ఉంటుంది. COPD మనము కంట్రోల్ పెట్టుకోకపోతే అది ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ కి గురవుతుంది. ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇది లంగ్ క్యాన్సర్ గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మన డయాబెటీస్ కూడా కంట్రోల్ లేకుండా ఉంటుంది.

0: డాక్టర్ గారు, ఈ సిఓపిడి వ్యాధి ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ముఖ్యమైన ఏమైనా ఉంటాయా?
1: సో మనకేంటంటే అండి, ఈ సిఓపిడి పేషెంట్స్ ఎట్లా అంటే, వాళ్ళు ఆహారంలో ఏది మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తమాలో ఏంటంటే, మనకి కొన్ని తిండి పదార్థాల వలన దమ్ము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సిఓపిడిలో అట్లా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే, ఈ నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళల్లో ఏంటంటే, మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవటం అంటే అది మంచి లక్షణాలు కాదు. సో వీళ్ళల్లో మనం ఎప్పుడైనా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఆస్తమా లాగా దీంట్లో మాత్రం ఏ ఫుడ్ నియమాలు పెట్టాల్సిన అవసరం ఉండదు, పాటించాల్సిన అవసరం.
0: ఒకవేళ సిఓపిడిని గుర్తించడం ఆలస్యమైతే, తెలిసినా కూడా అజాగ్రత్త వహించి వైద్యం చేయించుకోకపోతే ఇమ్మీడియట్గా అంటే వెంటనే వచ్చే ప్రమాదం ఏముండొచ్చు?
1: హాస్పిటల్ అడ్మిషన్స్ అవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో కూడా ఐసీయూ అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెంచిపోవటం వలన వాళ్ళు స్పృహ తగ్గటము, శ్వాస తీసుకోలేకపోవటం, దమ్ము ఎక్కువైపోవటం, లంగ్ అటాక్ లాగా బయటపడుతుంది. సో ఈ ఎగ్జాజర్బేషన్స్, ఈ ఫ్లేయర్ అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి. సో మందులు టైంకి వేసుకోవాలి. ఇది పెరిగే జబ్బే, రివర్స్ అయ్యేది కాదు. దీన్ని మనం అదుపులో పెట్టుకోగలము. కాబట్టి మందులు టైంకి వేసుకుంటూ మనం జబ్బుని మనం అదుపులో పెట్టుకుంటే, వేరే ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటే, మనము మన డైలీ లైఫ్ స్టైల్ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా
0: గడపచ్చు. డాక్టర్ గారు, మరి వైద్య విధానం ఈ సిఓపిడికి ఎలాంటి పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది వైద్య విధానంలో?
1: సో దీనికి మనకి రెండు రకాలుగా చెప్పుకుంటామండి. ఫస్ట్ ఫార్మకలాజికల్, అంటే మందులతో అయ్యేది. రెండోది మందులు కాకుండా వేరేగా ఏం చేయొచ్చు. సో ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్గా వెళ్తామండి. సో నాన్ ఫార్మకలాజికల్గా చూసుకుంటే, ఎవరైతే సిఓపిడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా మనకి ఇట్లా అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళల్లో మనము వ్యాక్సినేషన్స్ ఇవ్వాలండి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వ్యాక్సిన్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సీజన్ ఫ్లూ సీజన్ వస్తుంది, నిమ్ము సీజన్ వస్తుంది, ఆ టైంలో ఇవ్వాలి. సాధారణంగా అక్టోబర్ నెలలో ఆ టైంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. సో అది మనం చేయించుకుంటే బెటర్. దీంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది, అది వన్స్ ఇన్ ఎవ్రీ 5 ఇయర్స్ మనం చేయించుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇది నెక్స్ట్ డైట్ ఇందాక చెప్పా కదండి. సో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే, మనము ఫిజియోథెరపీ అంటాము. మనకి పల్మరీ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చేయించితే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఎట్లా మనం శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకున్నాక ఎట్లా వదలాలి, నిదానంగా వదులుతారు వాళ్ళు. విజిల్ ఊదినట్టుగా మొత్తం గాలి, ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి అంతా బయటకు వదిలేదాకా పెదాలు ముడుచుకొని ఎట్లయితే గాలి వదలాలో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. సో అవి మనం పాటించాలి. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది, నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. సో ఫార్మకలాజికల్ థెరపీలో ఏముంటుందండి, ఫస్ట్ మనకిచ్చే పంపులు. పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు, మనకి పంపులు ఇస్తారు, ఇన్హేలర్స్ వాడమంటారు. సో ఇన్హేలర్స్ వాడటం వలన చాలా మంది అనుకుంటారు, అరే మనం ఇది వాడితే మనకి వేరే ప్రాబ్లం ఏమన్నా వస్తాయా? సో అట్లా ఏముండదు. మనం ఇచ్చే మందు ఏవైతే ఇస్తున్నామో అది డైరెక్ట్గా మనం శ్వాస తీసుకునే నల్లాల మీదే పనిచేస్తాయి, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎక్కడ పనిచేయదు. సో తీసుకునే డోస్ కూడా లో డోసెస్లో ఉంటుంది. సో అది టార్గెటెడ్ దగ్గరే పనిచేస్తుంది, అక్కడ వరకే వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్లా మనకి బ్రాంకో డైలెక్టర్స్ అంటాం వీటిని మనము. ఒకవేళ పేషెంట్ ఇది వాడుతున్నా కూడా తనకి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, పేషెంట్ కండిషన్ బట్టి మనము స్టెరాయిడ్స్ కూడా ఇంజెక్షన్స్ రూపంలో కానీ అవసరం పడుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన మందులు ఎంత కరెక్ట్గా వాడుతున్నాము, దాంతో మన కంప్లయన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా మనం మెడిసిన్స్ పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్స్ చూసుకొని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పేషెంట్స్ దీంతో పాటు అవుతుంది. కొన్ని కొన్నిసార్లు మనకి సర్జరీ చేసే అవకాశాలు కూడా పడొచ్చు. వేరే హైయర్ ఎండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడుగుతారు కొంతమంది. సో వాటిలో ఏంటంటే, మనకి బ్రాంకోస్కోపీ గైడెడ్, కొన్ని థర్మల్ అబ్లేషన్ కానీ, మళ్ళీ అట్లాగే మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ చేస్తాము. సో దాంట్లో కాయిల్స్ అయి పెడతాము. సో అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
0: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు, మరి సిఓపిడి వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సిఓపిడి వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగం వర్ధన్ గారు.

0: శ్రోతలు ఏం చేశారు? 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తీసుకుందాం మరో చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253444.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రకృతి రమణీయత నడుమ కొండపై కొలువైన ఆలయం.
1: వేలుకోవయ్య శంకర
2: స్వయంభూగా విలసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం.

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు శ్రోతలకి మరో గమనిక. ఈరోజు ఉదయం 7:58 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో జీఏఆర్డి వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు మరి కాసేపట్లో. గమనికు విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం జనతా గ్యారేజ్ సినిమా కోసం శంకర్ మహాదేవన్ రెనీనా రెడ్డి పాడిన ఈ పాటని.

శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకి మరో గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. జెల్సా సినిమా నుంచి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. లూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో జీఈఆర్డీ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారితో

0: ఇచ్చే కార్యక్రమం. పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతినగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతినగర్, నిజామాబాద్.
3: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లో జీఈఆర్డి అనే మాట తరచుగా వింటుంటాం. ఈ జీఈఆర్డి అంటే ఏంటి?
4: జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. గ్యాస్ట్రో అంటే కడుపు సంబంధించింది, ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించింది, రిఫ్లక్స్ అంటే ఇప్పుడు కడుపులో నుంచి అన్ననలికలో కొన్నిసార్లు ఫుడ్ లేకుంటే యాసిడ్ రివర్స్గా రావచ్చు. దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు లేకుంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, జీఈఆర్డి అని అంటారు.
3: అంటే ఇది ఎందువల్ల వస్తుంది ఈ సమస్య?
4: సో ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్. సో దీంట్లో ఎట్లా అంటే, ఒకటి మద్యపానం, స్మోకింగ్, నెక్స్ట్ అతిగా బరువు ఉండడం, ఒబేసిటీ, నెక్స్ట్ కడుపులో ఏదన్నా కారణాల వల్ల యాసిడ్ ఎక్కువ తయారవడం. యాసిడ్ ఎక్కువ తయారవడం అంటే కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అంటే హెచ్ పైలోరి అని చెప్తాం, హెలికోబాక్టర్ పైలోరి అని ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇండియాలో చాలా కామన్. దానివల్ల కూడా కడుపులో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. నెక్స్ట్ అన్ననలిక ఇంకా కడుపు జంక్షన్ ఉంటుంది, దాన్ని జీఈ జంక్షన్ ఆర్ లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ అని అంటాం. సో దాంట్లో ఆ లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ కొన్నిసార్లు ఎక్కువసార్ల అది రిలాక్స్ అవ్వడం కానీ లేకుంటే ఎక్కువసేపు రిలాక్స్ అవ్వడం కానీ, దాంతో కూడా కడుపులో ఉన్న పదార్థాలు ఏముంటాయో అవి పైకి వస్తాయి. ఇంకొకటి హయాటస్ హర్నియా అని ఉంటుంది. ఇప్పుడు అది జీ జంక్షన్ ఏదో చెప్పాను జాయింట్, అది మొత్తానికి లూజ్ అయిపోవడం, దాన్ని హయాటస్ హర్నియా అంటాం. సో దాంట్లో ఉన్నైతే న్యాచురల్గా కడుపులో ఏం కంటెంట్స్ ఉంటాయో అవి పైకే వస్తాయి. ఇంకా కొన్నిసార్లు ఎట్లుంటుందంటే కడుపులో ఉన్న పదార్థాలు తొందరగా చిన్న పేగులో దిగకపోవడము, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒక కారణం ఏమంటే డయాబెటీస్. డయాబెటీస్లో కొందరికి గ్యాస్ట్రోపారసిస్ అని అంటాం. గ్యాస్ట్రోపారసిస్ అంటే స్టమక్ అంటే కడుపు మూమెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కడుపులో ఉండే పదార్థాలు తొందరగా చిన్న పేగులో దిగవు. సో దానివల్ల కూడా అవి కొన్నిసార్లు పైకొచ్చి ఈ జీఆర్డి చేసే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు కడుపులోకి వెళ్ళి చిన్న పెగుకెళ్ళే దారి ఉంటుంది, అది సన్నం అవ్వడము, లేకుంటే కొన్నిసార్లు అల్సర్స్ అవ్వడం వల్ల అక్కడ మూసుకపోవడము, లేకుంటే క్యాన్సర్ గడ్డలు అవ్వడము. దానివల్ల కూడా కడుపు తొందరగా ఖాళీ కాదు, కడుపులో ఉంటే పదార్థాలు కిందికి దిగవు, అవి పైకి వచ్చి జీఆర్డి చేస్తాయి.
3: దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు మనం?
4: అంటే ఫస్ట్ పేషెంట్స్ మన దగ్గరికి కొన్ని సింప్టమ్స్తోనే వస్తారు. దీని సింప్టమ్స్ ఏముంటాయంటే ఇసోఫేజియల్ అండ్ ఎక్స్ట్రా ఇసోఫేజియల్ అని రెండు దాంట్లో డివైడ్ చేస్తాము. ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించిన ప్రాబ్లమ్స్, దాంట్లో మోస్ట్ కామన్గా హార్ట్ బర్న్ అని చెప్తాం. హార్ట్ బర్న్ అంటే ఛాతీలో సెంటర్లో మంట కావడం. నెక్స్ట్ రిఫ్లక్స్ అని అంటాం. రిఫ్లక్స్ అంటే కడుపులో ఉన్న పదార్థాలు యాసిడ్ కానీ ఫుడ్ కానీ యథావిధిగా పైకి రావడము, కొన్నిసార్లు నోట్లో కూడా వస్తాయి అట్లా రావడం.
3: వామిటింగ్.
4: వామిటింగ్ అంటే కడుపు పిసికి వాక్ అని వస్తుంది, అది వామిటింగ్. ఇది రిఫ్లక్స్. దీంట్లో కడుపు పిసికడం ఏముండదు, కడుపు నొప్పి ఏముండదు, జస్ట్ ఫుడ్ పైకి వస్తుంది,
3: రివర్స్ లో వస్తుంది.
4: ఎస్, ఇది రిఫ్లక్స్. సో ఇవి ఇసోఫేజియల్ సింప్టమ్స్ అని అంటాం. కొన్ని ఎక్స్ట్రా ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించడం కాకుండా కూడా వేరే అవ్వాలతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీంతో ఛాతి నొప్పి రావడం, లేకపోతే అది ఫుడ్ ఏది పైకి వస్తుందో అది శ్వాసనలికలో వెళ్ళడం, దాంతో కొంచెం అంటే క్వాంటిటీలో చిన్న ప్రమాణంలో వెళ్తే పేషెంట్కి దగ్గు వస్తుంది, రిపీటెడ్గా దగ్గు వస్తుంది, ఏం చేసినా తగ్గదు పేషెంట్కి. సో దాన్ని చాలా రోజుల నుంచి దగ్గు ఉంటుంది, దాన్ని క్రానిక్ కాఫ్ అని అంటాం. నెక్స్ట్ దమ్ము వస్తుంది, అస్తమా లాగా లక్షణాలు కూడా రావచ్చు, అది ఎన్ని అస్తమా ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ తగ్గదు. నెక్స్ట్ ఎక్కువ ప్రమాణంలో వెళ్తే నిమోనియాస్ వస్తాయి, ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియాస్ వస్తుంది, నిమ్ము పడుతుంది.

0: ని ఆస్పిరేషన్ నిమోనియా అని అంటాము. ఇంకా ఈ నిమోనియాస్ ఒక్కటేసారి రాకుండా చాలా సార్లు, ఎన్నిసార్లు మీరు ట్రీట్మెంట్ చేసినా గానీ రిపీటెడ్ గా వస్తుంటాయి. అది కూడా జీఆర్డీ కారణం వల్ల కావచ్చు. కొన్నిసార్లు అది యాసిడ్ నోట్లో ఏది వస్తుందో దాంతో పనులు, టీత్ ఇనామెల్ డెంచర్స్ కూడా అంటే టీత్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: ఇప్పుడు ఈ జీఆర్డీ అన్నది వయసుతో ముడిపడేమన్నా ఉంటుందా?
0: లేదు, వయసుతో దీనికి సంబంధం లేదు. ఈవెన్ ఇవి చిన్నపిల్లలు, ఈవెన్ న్యూ నాట్స్ అంటే లెస్ దెన్ వన్ ఇయర్ లో కూడా చూశారు. చాలా పేరెంట్స్ ఏం కంప్లైంట్స్ వస్తారంటే పాలు తాగిన తర్వాత కొంచెం తర్వాత మొత్తం పాలు పైకి వచ్చేస్తున్నాయి,
1: తాగినట్టే మళ్ళీ బయటకు
0: వచ్చేస్తున్నాయి. అది కూడా ఒక రిఫ్లెక్స్ సింప్టమే.
1: లక్షణాలు ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు మనం గమనించవచ్చు పేషెంట్ లోపల?
0: లక్షణాలు అంటే ఇదే చెప్పినాయి, ఇసోఫేజియల్ సింప్టమ్స్, నాన్ ఇసోఫేజియల్ సింప్టమ్స్ ఇవే ఇప్పుడు చెప్పినవే.
1: దీన్ని ఏ విధంగా మనం పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు?
0: ఫస్ట్ పరీక్ష కిల్ల కంటే ముందు పేషెంట్ మాట్లాడాలి. పేషెంట్ ని మాట్లాడేసి పేషెంట్ ఏ కేటగిరీలో ఉన్నారు, ఇసోఫేజియల్ కేటగిరీ, ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇసోఫేజియల్ కేటగిరీ, దేంట్లో ఫిట్ అవుతున్నారో అది చూడాలి. పేషెంట్ లక్షణాలని బట్టి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కామన్గా పేషెంట్కి ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తాము, ఎండోస్కోపీ చేస్తాము. ఎండోస్కోపీలో ఎట్లా అంటే కొన్నిసార్లు నేను మీకు చెప్పాను హయాటస్ హర్నియా అని, హయాటస్ హర్నియా కనిపించచ్చు. అంటే అది మొత్తం ఏదో జాయింట్ ఉంటుందో అన్ననాళిక కడుపుది, అది లూజ్ ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు అన్ననాళికలో అల్సర్స్ తయారవుతాయి, అది కూడా కనిపించచ్చు. నెక్స్ట్ కడుపు వ్యాధి, అంటే కడుపులో నేను చెప్పాను కొన్నిసార్లు కడుపు నుంచి చిన్న పేగుకి వెళ్ళే దారి సన్నం అయిపోతుంది, అది కూడా చూస్తాము ఎండోస్కోపీలో. ఒకవేళ మనకు ఎండోస్కోపీలో ఏం తెలుస్తలేదు అంటే ఒకటి 24 అవర్స్ పిహెచ్ మానిటరింగ్ అంటారు. దాంట్లో ఏం చేస్తాము అంటే ముక్కు నుంచి అన్ననాళిక కింది భాగం వరకు ఒక చిన్న పైప్ వేస్తాం, దానికి సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫుడ్ లేకుంటే యాసిడ్ ఏదన్నా లోపల నుంచి కడుపు నుంచి అన్ననాళికలో వస్తే ఆ సెన్సర్ని తలగి రీడింగ్స్ వస్తాయి మనకు. సో దాన్ని బట్టి మనము డయాగ్నోస్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకటి ఇసోఫేజియల్ మ్యానోమెట్రీ అని ఉంటుంది, దాంట్లో మనము సేమ్ ముక్కు నుంచి జీ జంక్షన్ అని అంటాము, అంటే ఏదో జాయింట్ ఉంటుందో అక్కడ వరకు అది క్రాస్ చేస్తాము. సో దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి బేరియం అని అంటాము, బేరియం స్వాలో. బేరియం స్వాలోలో ఏం చేస్తాము అంటే బేరియం అనేది ఒక స్పెషల్ డై లాగా ఉంటుంది, అది పేషెంట్ని తాపి ఎక్స్రేస్ తీస్తాం. సో ఆ బేరియం పైకి వస్తుంది లేదు అది మనకు దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది. సో దీని ద్వారా మనము డయాగ్నోస్ చేయొచ్చు.
1: ఇప్పుడు ఈ జీఆర్డి ఏ విధంగా అరికట్టే అవకాశం ఉంది, ఇలాంటి వైద్య విధానం మనకు అందుబాటులో ఉంది?
0: జీఆర్డి ఎట్లుంటుందంటే ఇది సేమ్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఫస్ట్ స్మోకింగ్ స్టాప్, ఆల్కహాల్ స్టాప్ చేయాలి. నెక్స్ట్ పేషెంట్కి కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినద్దు పేషెంట్, ఆయిలీ ఫుడ్ తినద్దు. నెక్స్ట్ ఏమైనా తిన్న తర్వాత తాగిన తర్వాత 2 గంటల వరకు అంగద్దు, ఒరగద్దు, పడుకోవద్దు.
1: ఓ
0: లేకపోతే ఫుడ్ పైకే
1: వస్తుంది.
0: తిన్న తర్వాత పడుకుంటే ఫుడ్ పైకే వస్తుంది. ఓకే, అధిక బరువు ఉండడం, ఒబేసిటీ ఓవర్ వెయిట్ అంటాము, వాళ్ళు బరువు తగ్గాల, హెల్దీ డైట్ తీసుకోవాలా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలా. దీని తర్వాత ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటాము. ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఇస్తాము. మెడిసిన్స్ జనరల్గా దేనికి ఉంటాయి అంటే ఒకటి యాసిడ్ సప్రెషన్, అంటే యాసిడ్ లెవెల్ని తగ్గడానికి. సో దాంట్లో ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ అని ఉంటాయి, పాంటోప్రెజోల్, ఇస్మోప్రెజోల్, రాబిప్రెజోల్ ఇని ఉంటారు మీరు. దెన్ H2 రిసెప్టర్ యాంటాగోనిస్ట్ అని ఉంటాయి, రానిటిడిన్, ఫామోటిడిన్ ఇవి ఉంటాయి. దెన్ కొన్ని యాంటాసిడ్స్ ఉంటాయి, యాంటాసిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఏదో యాసిడ్ ఎక్కువ తయారైందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. కొన్ని దాంట్లో రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ అని ఉంటాయి. రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ ఎక్కడ వరకు మనకు కడుపులో ఉంటుందో దాని పై భాగంలో ఒకటి లేయర్ తయారు చేస్తుంది, రాఫ్ట్ అని ఒకటి లేయర్ తయారు చేస్తుంది, ఆ లేయర్ని పైకి రానియ్యదు. సో దాన్ని రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ అని అంటాము. నెక్స్ట్ పేషెంట్కి వేరే కారణం అంటే షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేయడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడము, ఈ మెడిసిన్స్ అన్ని ఇస్తాము పేషెంట్కి. ఇంకొకటి ఏమంటే ప్రోకైనెటిక్స్ అని ఉంటాయి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒకవేళ పేషెంట్కి డయాబెటీస్ అని ఉంటే కడుపు మూమెంట్ సరిగా ఉండదు, కడుపులో ఉన్న ఏదో కంటెంట్స్ ఉంటాయో అవి చిన్న పేగులో దిగవు. సో దాన్ని కిందికి జారడానికి ప్రోకైనెటిక్స్ అని ఉంటాయి, దాంట్లో డోంపిరిడాన్, మెటోక్లోప్రమైడ్, ఇటోప్రైడ్ అని ఇట్లా మెడిసిన్స్ ఉన్నాయి. ఈ యాసిడ్ తగ్గించే మెడిసిన్స్తో పాటు ఈ ప్రోకైనెటిక్స్ కూడా ఇస్తాము, అంటే తొందరగా స్టమక్ కూడా ఎంప్టీ అవుతుంది,
1: ఖాళీ
0: అవుతుంది, ఖాళీ అయితే అవి పైకి రావు. నెక్స్ట్ ఫార్మాకలాజికల్ అయిన తర్వాత సర్జికల్. సర్జికల్లో ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే పైనుంచి చీరకుండా జస్ట్ మనం ఎండోస్కోపీలతో మినిమల్ అంటే మినిమల్ సర్జరీ అట్లా చేస్తాం. సో దాంట్లో స్ట్రాటా ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది, గర్డెక్స్ ప్రొసీజర్ ఉంటుంది, ఆర్మా ప్రొసీజర్ అని ఉంటుంది. సో ఇవి రీసెంట్ అడ్వాన్సెస్ అన్నమాట. సో ఎండోస్కోపిక్ ఫీల్డ్లో ఇవి అడ్వాన్సెస్ ఇప్పుడు. నెక్స్ట్ కొందరు ఎట్లా అంటే ఎండోస్కోపిక్ చేపించకుండా డైరెక్ట్గా ఆపరేషన్సే చేస్తారు. సో పాతకాలం నుంచి యాంటీ రిఫ్లక్స్ సర్జరీస్ అని కొన్ని ఉన్నాయి, యాంటీ రిఫ్లక్స్ సర్జరీస్. దాంట్లో మోస్ట్ కామన్ ఫండోప్లైకేషన్ చేస్తారు. ఫండోప్లైకేషన్ అంటే పైభాగం ఏదో ఉందో కడుపు పైభాగమే ఆ జంక్షన్ చుట్టుపక్కన చుట్టేసి స్టిచ్ చేసేస్తారు. సో అది టైట్ అయిపోతుంది జంక్షన్ కొంచెం, దాన్ని యాంటీ రిఫ్లక్స్ సర్జరీ అని అంటారు.
1: ఇది ఎంతవరకు అంటే ఆరోగ్యప్రదమైనటువంటి పరీక్ష లేదా ట్రీట్మెంట్?
0: ఫస్ట్ ఈ జీఆర్డి అనేది ఎంత కామన్ ఉంది? ఓకే, సో నియర్లీ కామన్ పాపులేషన్ లో ఒక 10-15% పేషెంట్లోనే అయితే జీఆర్డి కనిపిస్తుంది, కానీ ప్రెగ్నెన్సీలో చాలా మాటికి పెరుగుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక చిన్నగా అంటే సజెషన్ ఏమంటే తిన్న తర్వాత తాగిన తర్వాత 2 hours అయితే ఖచ్చితంగా పాటించాలి. 2 hours అంగద్దు ఒరగద్దు పండుకోకూడదు. అండ్ కొన్నిసార్లు దీంతో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను లోపల నుంచి యాసిడ్ ఇంకా ఫుడ్ పైకి వస్తుంది కడుపు నుంచి అన్ననలికలు. సో అక్కడ కొంచెం రాపిడి చేసి అల్సర్స్ కూడా తయారవుతుంది. సో అల్సర్స్ తయారైన తర్వాత కొన్నిసార్లు ఏమంటుందంటే అక్కడ అల్సర్ చుట్టుపక్కన గట్టిగా అయి ఆ దారి సన్నమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ దారి సన్నమైతే పేషెంట్ స్టార్టింగ్ లో ఏ ఫుడ్ తిన్నాడో అది అక్కడ పోయి తట్టుకుంటది,
1: ముందుకు కిందికి జారదు,
0: అక్కడ తట్టుకుంటది, నెక్స్ట్ తిన్న ఫుడ్ కిందికి జారదు. సో పేషెంట్ కి ఏమనిపిస్తుంది అంటే నాకు మింగడానికి రావట్లేదు అనేసి, ఓకే అది చెప్తారు. సో దాన్ని ఎట్లా పరీక్షిస్తాము అంటే ఎండోస్కోపీ ద్వారా క్లియర్ చేస్తాము. మీకు ఎగ్జాక్ట్ గొంతులో ప్రాబ్లం ఉందా లేకుంటే అన్ననలికల్లో ప్రాబ్లం ఉందా అది క్లియర్ చేస్తాము. ఒకవేళ అన్ననలికల్నే ప్రాబ్లం ఉంది, అక్కడ దారి సన్నమైపోయిందంటే మళ్ళా దాంట్లో ఎండోస్కోపీ ద్వారా కొన్ని ప్రొసీజర్స్ చేసి డైలటేషన్ అని అంటాము. ఆ దారిని వెడల్పు చేస్తాము, వెడల్పు చేసి మెడిసిన్స్ ఇస్తాము. సో చాలా మంది పేషెంట్స్ రికవర్ అయిపోతారు.
1: బాగుంది డాక్టర్ అభిషేక్ గారు. మరి జీఈఆర్డి అనే ఇది ఒక వ్యాధి, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది ఎందువల్ల ఉత్పన్నమవుతుంది, దీన్ని రాకుండా మనం ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు, వచ్చిన తర్వాత ఎలాంటి వైద్య విధానాన్ని అవలంబించి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: ధన్యవాదం.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జీఈఆర్డి వ్యాధికి కారణాలు జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగవర్ధన్ గారు. రేపు ఉదయం 7:00 to 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, నాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత్ లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివార్లోని అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు మొదటి భాగం వింటారు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz. ముందుగా విందాం.

పుణ్యగతులకు పుణ్యతీర్థం, ముక్తిప్రదాయక మోక్షతీర్థం మన ఆలయాలు. కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం, శుభస్వాగతం. మన నిజామాబాద్ జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న క్షేత్రం అడికేష్ లింగమయ్య క్షేత్రం. పురాణ చారిత్రక ప్రాశస్తం కలిగిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు మహాశివుడు స్వయంభుగా లింగ రూపంలో వెలసి దర్శనమిస్తున్నాడు. పచ్చని ప్రకృతి రమణీయతతో శోభిల్లే ఈ ఆలయం కోటగిరి మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 54 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది.

దట్టమైన అడవుల నడుమ, పచ్చని కొండల సౌందర్యం నడుమ వెలసిన శ్రీ అడికేశలింగమయ్య ఆలయం అపారమైన ఆధ్యాత్మిక చరిత్రను మోస్తోంది. వందల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ పూజలు కొనసాగుతున్నాయి. పురాతన కాలంలో ఋషుల తపస్సుతో పునీతమైన స్థలం.

చుట్టూ దట్టమైన అడవులు, సుగంధ భరితమైన గాలులు, నిశ్శబ్దంలోనూ నాదమై వినిపించి ఓం నమః శివాయ అనే మంత్రాక్షరి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇది సాధారణ ఆలయం కాదు, నవసిద్ధులు సంచరించిన పవిత్ర క్షేత్రం. శాస్త్ర ప్రకారం ధర్మరాజు స్వయంగా ఇక్కడ పూజలు నిర్వహించినట్లు పురాణాలు

0: ఆలయంలోని నంది విగ్రహం ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంటుంది అని భక్తుల విశ్వాసం. ఇంకా ఈ ఆలయ పరిసరాల్లో సంచరించే ఓ ఆవు ప్రతిరోజు స్వయంగా ఆలయానికి వచ్చి లింగానికి క్షీరాభిషేకం చేయటం, ఇది దేవుని సాక్షాత్కారమని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ సమీపంలో భజన శబ్దాలు వినిపించేవని స్థానికులు అక్కడికి వచ్చి చూసినప్పటికీ ఎవ్వరూ కనిపించేవారు కాదు అని చెబుతారు. ఇదంతా ఆ భగవంతుని లీల అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
1: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ

0: భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం.
1: గుడి బయట దిక్కు విశాలమైన ప్రదేశం. ఓ దిక్కు దక్షిణాభిముఖంగా శ్రీ ఆంజనేయ స్వామి చిన్న మందిరం, దానికి ఎదురుగా మండపం మీద వినాయక విగ్రహం కానవస్తుండగా మరో దిక్కు నవగ్రహ మంటపం కనిపిస్తుంది.

ప్రవేశ ద్వారం నుండి లోపలికి రాగానే ప్రధాన మంటపంలో నల్ల రాత్రితో చెక్కిన పెద్ద నంది రూపం దర్శనమిస్తోంది. ఈ నంది లేపాక్షిలో గల నందిని తలపిస్తుంది. దానికి ఇంకొంచెం ముందర పాతకాలం నాటి నందీశిల గోచరిస్తుంది.

ఆలయ ముఖమంటపం చలువరాతి బండలతో ప్రకాశమానమై కానవస్తుంది. గర్భాలయంలో లింగమయ్య స్వామి తేజోమయ రూపంతో గోచరిస్తాడు. గర్భాలయానికి ఎడమ పక్క పార్వతీదేవి, కుడి పక్కన వినాయక స్వామి ప్రత్యేక సన్నిధిలో కొలువుదీరి దర్శనమిస్తారు.

గర్భాలయంలో సమున్నత పీఠంపై బంగారు కాంతులేని మంటపం, మంటపం పైన పంచనాగ శిరోసహిత శివలింగం, దాని ప్రక్కనే త్రిశూలం శోభిస్తుంటుంది. పానవట్టం మీద నెలకొన్న స్వామి అభిషేక జలాలతో దేదీప్యమానంగా గోచరమవుతాడు.

కాలగమనంలో పాత కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ పునర్నిర్మాణ దాత ముమ్మలనేని రాజశేఖర్ గారు మహాతపస్విలా పునర్నిర్మాణ యజ్ఞం చేపట్టి ఈ ఆలయాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. కళాత్మక శిల్పాలతో, శివతత్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక రూపకల్పనతో ఆలయం నూతన శోభను సంతరించుకుంది.

శ్రీ అడికేశ లింగమయ్య ఆలయం భక్తులకు కేవలం దర్శన స్థలమే కాదు, ఇది భక్తి, విశ్వాసం, శ్రద్ధ మరియు శివానుభూతి కలిసిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ ప్రతి శిలలో, ప్రతి గాలిలో, ప్రతి నాదంలో లింగమయ్య మహిమ స్ఫురిస్తుంది. భక్తి ఉంటే భగవంతుడు భువిలో అవతరిస్తాడు. అడికేశ లింగమయ్య దివ్య క్షేత్రం ఆ సత్యానికి సాక్ష్యం.

0: విడివడి జడలొక వింతగా వడివడి విడివడి జడలొక వింతగా కెంపుల కాంతుల నింపుగా నింపగ శంభో శంకరా
1: శంభో శంకరా
0: శంభో శంకర సా

0: ఇక అడికే శ్రీలింగమయ్య దేవస్థానం పేరుకు మూలం అడికే అంటే వక్క. వక్క ఆకారంలో మొదట ఈ స్థలంలో లింగం ఉద్భవించిందట. అందుకే ఈ క్షేత్రానికి అడికే శ్రీలింగమయ్య ఆలయంగా పిలుస్తారని చెబుతూ ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణాన్ని తెలియజేస్తున్నారు ప్రధాన అర్చకులు బస్వరాజ్ మహారాజు గారు.
1: ఓం నమ శివాయ. వాగర్తవ సంపృక్తవు వాగర్తవ ప్రతిపత్తి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీ అడికేశ్లింగమయ్య దేవస్థానం, గ్రామం లింగాపూర్, మండలం కొడిగిరి, జిల్లా నిజామాబాద్. శ్రీ అడికేశ్లింగమయ్య దేవస్థానంలో నేను మఠపతి బస్వరాజ్ పంతులు గారు ఆలయ అర్చకుడిగా పూర్వం నుంచి మా వంశపారపర్యం నుంచి ఆచారంగా పూజలుగా మేమే నిర్వహిస్తున్నాము. ఈ ఆలయంలో ఇక్కడ 100 సంవత్సరాలు పైబడి నుంచి చాలా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఆలయ ధూపదీప నైవేద్యం మరియు ఆలయ భక్తి శ్రద్ధలతో అర్చనలు అభిషేకాలు నిర్వహించి ఈ దట్టమైన అడవుల్లో శివలింగము ఏర్పడడం జరిగింది. శ్రీ అడికేశ్లింగమయ్య స్వామి ఆలయము, ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చిందనడానికి నిదర్శనంగా మొదటిసారిగా చూసినప్పుడు ఈ అడికేశ్లింగమయ్య స్వామి వక్క ఆకారంలో ఉండడం చూసి దీన్ని అడికేశ్లింగమయ్య అని పేరు వచ్చింది. దీన్ని అట్లా నామకరణం శ్రీ అడికేశ్లింగమయ్య స్వామిని నామకరణం చేయడం జరిగింది. ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే ఈ ఆలయము స్వయంభుగా శివలింగము అడికేశ్లింగమయ్య స్వామి స్వయంభుగా వెలిసింది. అదేవిధంగా నంది, స్వయంభూ నంది, పెరుగుతున్న నంది ఆకారంలో ఉద్భవిస్తుంది. ఈ ఆలయము 100 సంవత్సరాలు పైబడిన ఆలయము. ఇక్కడ ధర్మరాజు కూడా, పాండవులైన ధర్మరాజు కూడా ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించారు. ఈ ఆలయ అసలు ఎలాగ ఇక్కడ ఉందని తెలుసుకోవడం జరిగిందంటే చుట్టుపక్కల గ్రామస్తులు విలేజ్ కల్లూరు గ్రామం అనేది ఉంది. ఆ కల్లూరు గ్రామంలో ఒక రెడ్డి గారి ఆవుల మంద, వాళ్ళ ఆవులు ప్రతిరోజు ఆవుల మందలో గుట్టకి పశువులు కాపరి మేతకి పట్టుకొచ్చేవారు. అందులో ఒకటి ఇక్కడికి ప్రతిరోజు ఆవుల మంద మేతకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లేవారు. అందులో ఒక పిల్లలు లేని ఆవు అసలు రోజు ప్రతిరోజు ఈ ఆవు ఇటులుతుందని చెప్పేసి దొరగారు పాలేరుని అడిగితే పాలేరు ఏమని చెప్పారంటే, అయ్యా ఈ రోజు ప్రతిరోజు ఈ ఆవు ఇక్కడ ఉండలేదు, నేను ఎంత కట్టేసినా కూడా అది ఎలాగో రకంగా మళ్ళా గుట్టకి వెళ్ళిపోయి నైట్కి వెళ్ళిపోయి పొద్దులేసి వస్తుంది, అసలు దీన్ని ఏం జరుగుతుందో ఏందో అర్థమవుతుందని చెప్పేసి దొరగారికి పాలేరు చెప్పారు. అప్పుడు దొరగారు ఏమన్నారంటే ఇది ఎటెళ్తుంది దీన్ని చూడండి అని చెప్పి ఆ పాలేరుని ఆజ్ఞాపించగా ఆ పాలేరు దాన్ని వెనకాలే వచ్చి చూస్తే ఒక రాయి కింద పెద్ద బండ కింద శివలింగం ఉంది. ఆ శివలింగానికి ఆవు స్వయంగా పాలతో అభిషేకిస్తుంది. స్వయంగా పాలతో అభిషేకిస్తుండగా ఆ పశువుల కాపరి చూసి ఆ విషయం దొరగారికి వెళ్ళి చెప్పారు. ఆయన మరుసటి రోజు వచ్చి గ్రామ పెద్దలతో, కల్లూరు విలేజ్ గ్రామ పెద్దలతో వచ్చి చూసి ఇక్కడేదో ఉంది శివలింగం అని చెప్పి గుర్తించి దాన్ని ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. నిర్మించాక శివలింగం అయితే ఉంది, మరి నంది కావాలిగా శివుడి ముందు వాహనంగా ఎలా చేద్దామని చెప్పి నంది గుడి కట్టడం మొదలు పెట్టారు. నంది గుడి కడతా కడతా ఉంటే మధ్యలో మురముద్దలాగా ఒక రాయి రూపంలో వెలిసింది. అది దాన్ని చూసి ఇదేదో నందిలాగానే కనబడుతుంది అని చెప్పేసి ఎవరు కట్టేవాళ్ళంటే అప్పుడు ఏం చేశారు, దీన్ని ఇలా కాకుండా అలాగే ఇది నంది ఆకారం వద్దు, దీన్ని అలాగే ఉంచండి అని చెప్తే ఇప్పుడు నంది రూపంలో, స్వయంగా నంది రూపంలో వెలిసింది, పెరుగుతూ ఉంది. ఇది ఆలయ స్థల పురాణం. ఇక్కడ నవన సిద్ధులని ప్రత్యేకత, నవనాథ్ సిద్ధులు శివుడికి అపారమైన భక్తులు. వీళ్ళు శివుడి ధ్యానంలోనే భజన కార్యక్రమాలు కీర్తనలు చేసేవారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు భజన కార్యక్రమం చేసేవాళ్ళు, భజన విలేజ్ పక్క చుట్టుపక్కల గ్రామాల్లో భజన వినిపించేది, కానీ మనుషులు కనబడేవాళ్ళు కాదు. నవనాథ్ సిద్ధులు, నవ అంటే 9 మంది, వీళ్ళు అపారమైన భక్తులు. వీళ్ళకు శివుడికి కార్యక్రమాల్లో చాలా గుట్ట కింద ప్రాంతంలో వీళ్ళకు కూడా వాడ స్థల పురాణం ఉంది. వీళ్ళ స్థల పురాణం కూడా ఇక ఆలయం వేసిన తర్వాత భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఆలయం మొక్కులు తీర్చుకొని వారికి కూర కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ అడికేశ్లింగమయ్య స్వామి ఆలయాన్ని గుర్తించి భక్తులందరూ అన్నదాన కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు, తన మొక్కులు తీర్చుకొని సంతోషంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇలాగా ఒక 100 సంవత్సరాలు గడిచింది. తర్వాత బస్వాపూర్ గ్రామస్తులు అయినటువంటి వారు బొమ్మలనేని రాజశేఖర్ గారు, నేను ఆలయానికి పాత గుడిందిగా దీన్ని మార్చుదాము, పెద్ద గుడిగా మార్చుదామని చెప్పేసి ఆయన శివలింగాన్ని జీర్ణోద్ధరణ చేసి వేరే గుళ్ళో పెట్టి పక్కన రూమ్లో పెట్టి దీన్ని ఆలయ పునర్నిర్మాణానికి తోడ్పడ్డారు. ఆ తర్వాత 2025 నవంబర్ 10వ తారీఖున ఆలయం పూర్తయింది, విగ్రహావిష్కరణ జరిగింది. నూతనంగా శివలింగం ఒకటే ఉండేది, వినాయకుడు, అమ్మవారు, పార్వతీదేవి, నంది, నవగ్రహాలు, ఆదియోగి విగ్రహము ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ భాగ్యోదయం వల్ల, విశిష్టత వల్ల ఆలయం చాలా అభివృద్ధి చెంది చాలా మంది భక్తులు తండోపతండాలకు తరలి వస్తున్నారు.
2: లింగాపూర్ గ్రామ శివారులోని శ్రీ లింగమయ్య ఆలయం గుట్టపై విరాజిల్లే ఓ శిలారాయి. అది కేవలం రాయి కాదు, భక్తి నిబద్ధతతో మలచిన ఆధ్యాత్మిక చిహ్నం. సూర్యకాంతిలో మెరిసే ఆ శిలాకృతిని తిలకించే ప్రతి భక్తుడి హృదయంలో ఓ పవిత్రత ప్రవహిస్తుంది. గాలి తాకిడిలో నిండైన దైవస్ఫూర్తి ఆ గుట్టను సజీవ దేవస్థానంగా మార్చేస్తుంది. లింగమయ్య స్వామి కరుణా కటాక్షం ఆ రాతిపై నిత్యం ప్రసరిస్తుంది అని భక్తులు నమ్ముతారు. ఆ రాతిపై కూర్చునే ప్రతి భక్తుడికి లింగమయ్య స్వామి దర్శనం లభించినంత ఆనందం కలుగుతుంది. గుట్టపై ఉన్న ఆ శిలా దృశ్యం కేవలం ఒక నిర్మాణం కాదు, అది భక్తి మాధుర్యానికి ప్రతీక, ప్రకృతిలో లీనమయ్యే ఆధ్యాత్మిక అనుభూతి.

సాధారణంగా ఆలయ నిర్మాణం అనేక రాళ్లను కలిపి చేస్తారు. కానీ ఈ ఆలయంలో ఉపయోగించిన కృష్ణరాయిని ఒకే శిలగా తవ్వి శిల్ప కళాకారుల నైపుణ్యంతో సజీవ రూపం దాల్చింది. ఈ ఏకశిలా నిర్మాణం భూదేవి గర్భం నుండి ప్రత్యక్షంగా వెలసి వచ్చినట్లుగా భక్తుల హృదయాల్లో దివ్యానుభూతిని కలిగిస్తోంది. భక్తులు ఈ గుడిని శిలలో శివుని సాక్షాత్కారంగా మరియు ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భావిస్తున్నారు. ఏకశిల ఆలయం మనకు ఒక బోధను ఇస్తుంది. భగవంతుడు విభజన లేని ఏకత్వ రూపం, అలాగే ఈ మందిరం కూడా విభజన లేని

0: ఒకే శిలలో ఆ రూపం దాల్చింది.
1: ఆలయ నిర్మాణంలో భాగంగా గుంటూరు నుండి తెప్పించిన 46 అడుగుల ఎత్తైన ఒకే మానుతో తయారైన ధ్వజస్తంభం కేవలం శిల్ప కౌశలానికి నిదర్శనమనే కాకుండా భక్తి, తపస్సు మరియు ఆధ్యాత్మిక సమర్పణకు ప్రతీకగా నిలుస్తుంది. ధ్వజస్తంభం అంటే కేవలం ఒక స్తంభం కాదు, అది ఆలయానికి ప్రాణాధారం. దేవాలయ గర్భగృహానికి వెలుపల ఉన్న ఈ స్తంభం దేవుని వైభవాన్ని సూచిస్తూ మనలోని భక్తి భావాన్ని రెట్టింపు చేస్తుంది.

0: ఈ గుడి పునర్నిర్మాణంలో భాగంగా దేవతా విగ్రహాల కోసం ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండ శివాలయం సమీపంలోని పవిత్ర క్వారీ నుంచి ఎంపిక చేశారు. అక్కడి శిలలు దివ్యశక్తి స్ఫురణతో నిండినవిగా భావించబడతాయి. ఆ శిలలను కేవలం రాతిగా కాకుండా పరమాత్మ స్వరూపంగా భావించి వేద మంత్రోచ్చరణల మధ్య శిల్పకారులు ఆ రూపాలను మలిచారు.
1: పదేళ్లకు పైగా ప్రణాళికతో, భక్తుల సహకారంతో, శిల్పుల అంకిత భావంతో ఈ కృష్ణరాయి ఆలయ నిర్మాణం పూర్తయింది. శిలపై ఒక్క చీలిక కూడా లేకుండా శివలింగం, గర్భగుడి, ద్వారపాలకులు, నంది మండపం ఒకే శిలలో చెక్కటం శిల్పకళలో అద్భుతంగా పేర్కొనవచ్చు.

మలినం లేని మనసుతో కొలిస్తే మనసుని తాకే శివుడు ప్రత్యక్షమవుతాడు. మౌనములో మాటలాడే పరమాత్ముడు లింగ రూపంలో లీనమై నిలుస్తాడు. పచ్చని కొండలు, పుట్టలు, గుట్టల మధ్యన నిశ్శబ్దానికే శబ్దమిచ్చే ధ్యానముద్రలు అడకాశలింగమయ్య దర్శనమిస్తాడు.

0: భక్తుల భయాలు తొలగించేందుకు, మ్రొక్కులు ఫలించేందుకు కోట్లాది రూపాయల నిధులతో, రాతి కట్టడంతో ఆలయ పునర్నిర్మాణం గావించారు బస్వాపూర్ గ్రామానికి చెందిన ముమ్మలనేని రాజశేఖర్ గారు.
1: ప్రతి స్తంభం ఒక స్తోత్రం, ప్రతి శిల్పం ఒక శివమంత్రం. భక్తి, శిల్పం, సౌందర్యం మూడు ప్రవాహాలుగా కలిసి ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక గంగానదిగా మారింది. పాపం కరిగే స్థలం, పుణ్యం పుష్పించే ప్రదేశమది అడ్గాస్లింగమయ్య క్షేత్రం.

0: మానవ జీవితంలో ఆధ్యాత్మికత, దయ, దానం, సేవాగుణం అనేవి జీవిత పరమార్థాన్ని తెలియజేస్తాయి. ఈ సత్యాన్ని జీవన విధానంగా మలుచుకొని ఓవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు సాగిస్తూనే మరోవైపు ఆలయ పునర్నిర్మాణ కార్యాన్ని యజ్ఞంలా నిర్వహించారు ముమ్మలనేని రాజశేఖర్ గారు. శివుని దివ్య సంకల్పమే తన ద్వారా సాకారమైందని చెబుతున్న ఆలయ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్ గారు మనతో పాటు ఈ గుడిలో ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఆలయ పునర్నిర్మాణం వెనుక నేపథ్యం, మీ ఆలోచన, మీ కృషి, ఆ అనుభవాలను మాతో పంచుకుంటారా?
1: చిన్నప్పటి కూడా ఈ ప్రాంతం అంతా నాకు చాలా పరిచయం. ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే చదువుకోవటం వల్ల నేను హైదరాబాద్లో సెటిల్ అయినా కానీ ఇక్కడ 2004లో ఇక్కడ కింద కమాన్ కట్టడం జరిగింది. ఆ కమాన్ కట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు గుడికి ఇక్కడికి వచ్చినా, ఎప్పుడు వచ్చినా కానీ విలేజ్కి ఈ గుడి దర్శనం చేసుకుంటాం. ఎప్పుడు కూడా మాకు ఆ అడకేశలింగమయ్య స్వామి మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. మాకు లైఫ్లో ఎప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మేము ఈ స్వామివారిని తలుచుకొని ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. దాంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి మీరు కూడా ఏదైనా సహాయ సహకారాలు చేయాలి, కొంచెం డెవలప్ చేసుకుంటామని అడిగారు. అడిగినప్పుడు సరే వచ్చి గుడిని చూడటం జరిగింది. ముందేదో వాళ్ళు ఏదో చేసుకుంటే మనం హెల్ప్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇది అట్లా కాదు. ఎంత చేసినా కానీ గుడిని, పాత గుడిని ఎంత మనం చేసినా కానీ అది ఏం ఉపయోగం ఉండదని చెప్పి మొత్తం తీసి కడదామని అనుకున్నాం. అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఇంత బడ్జెట్ అది అనుకున్నప్పుడు నేనే మొత్తం ఖర్చు నా సొంత ఖర్చులతో నేను కట్టిస్తాను అని చెప్పాను. వాళ్ళు కూడా కొంత విరాళాలు సేకరించారు, కానీ ఆ విరాళాలన్నీ కూడా మేము ఈ నెక్స్ట్ గుడి మెయింటెనెన్స్ కోసం, గుడిని మంచిగా నిర్వహించుకోవడం కోసం, నెక్స్ట్ పూజా కార్యక్రమాలన్నీ జరుపుకోవడం కోసం దాన్ని మెయింటెనెన్స్ కింద పెట్టుకుంటున్నాం ఫండ్ని. ప్లస్ ఈ చుట్టుపక్కల ఈ గుడి కట్టడంలో శిల్పులు కానీ ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అందరూ కూడా మాకు ఎంతో తోడ్పాటు అందించారు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఇంత పెద్ద గుడి కట్టుకున్నామంటే ఎంతోమంది తోడ్పాటుతో మేము ఈ గుడి కట్టగలిగాం. ఈ గుడికి తోడ్పాటు చేసిన ప్రజలందరికీ, ఈ చుట్టుపక్కల భక్తులకి, గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకో. ఈ రాతి విగ్రహాలు మన గుంటూరు జిల్లా నుంచి వాళ్లే చెక్కి అన్ని అక్కడ చెక్కి తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళే చేయడం జరిగింది. వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్, చాలా నైపుణ్యం ఉన్న శిల్పులు. యాదగిరి గుట్ట కూడా ఇదే రాయిని వాడారు. అదే రాయిని మనం కూడా ఇక్కడ తీసుకొచ్చి గుడి కట్టడం జరిగింది. వచ్చే రోజుల్లో ఇది మంచి పుణ్యక్షేత్రం అవుతుంది. ప్లస్ ఈ గుడిని మేము చేయగలిగినంతకాలం మేమే దీన్ని బాధ్యతలు తీసుకుని అన్ని నిర్వహణ అంతా మేమే తీసుకుని చేస్తాము.
0: ధన్యవాదాలండి రాజశేఖర్ గారు.
2: నమస్కారం.

ఇది ఈ వారం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మన ఆలయాలు కార్యక్రమంలో అడికేష్ లింగమయ్య ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలతో రెండవ భాగం ప్రసారమవుతుంది. అందాక సెలవా, మరి నమస్తే.

శ్రోతులంత వరకు మనమాలయాలు కార్యక్రమంలో ఈ వారం కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివార్లోని అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎరన్ రాజ్ గారు మరియు డి వరలక్ష్మి గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం అందించారు ఎరన్ రాజ్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:20.

సుధైరా గారు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 8462245066. ఫోన్ నెంబర్ మరోసారి 8462225066. ఈ నెంబర్కి మీ పూర్తి వివరాలతో పాటు పాట వివరాలు పంపాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రోతలకి ఒక విజ్ఞప్తి, కనీసం 2-3 రోజుల వ్యవధి తీసుకుంటూ మెసేజెస్ పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రోతలు విషయాన్ని గమనించగలరని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్యక్రమంలో మొదటి రిక్వెస్ట్, ఈరోజు మన మలయాళి కార్యక్రమంలో ఎఫ్ఎం నిజామాబాద్ కోటగిరి మండలం అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు, సువిశాల ప్రకృతి వాతావరణంలో ధర్మరాజు నెలకొల్పిన నంది ఆంజనేయ నవగ్రహ విశేషాలను ఎరం రాజ్ గారు అలాగే డి వరలక్ష్మి గారుల వ్యాఖ్యానంలో చాలా చక్కగా వివరించారు. నిర్వహించిన సిహెచ్ మోహన్ దాస్ గారికి ధన్యవాదాలు అంటూ మా కోసం హృదయ రాగాల్లో ఒక చక్కని భక్తి గీతాన్ని కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుంచి ఎనిగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్, స్వరూపరాణి, చరిత్, నందన్, వేదాంశ్, లింగాల, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్ వీరందరి కోసం శ్రీ నుంచి నత చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటిన ఈ పాట చేస్తుంది. వింటాం మరి.

0: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు. వాట్సాప్ ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992279799. నిర్మల్ వండర్ ల్యాండ్.
3: డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖైల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో మన తర్వాత రిక్వెస్ట్ ఎవరు పంపించారో చూద్దాం. మరి ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో అడికేష్ లింగమయ్య ఆలయ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ఆలయ మహిమ గురించిన వివరించిన తీరు చాలా బాగుంది. మా కోసం శంకర

వర్ణం సినిమా నుంచి ఒక మంచి పాటను వినిపించింది అంటూ రాస్తున్నారు వీళ్ళు. నసరుల బాగ్ మైలార నుంచి రతన్ లావణ్య నిక్షయ్ మహోన్నత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వారందరి కోసం ఈ పాట చేస్తుంది, విందాం మరి.

ఈరోజు మనోమలయాలు కార్యక్రమంలో అడికీష్ లింగమయ్య ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు. భక్తులకు, అర్చకులకు, ఆలయ నిర్మాణకర్త గారికి, ఎర్రంరాజు గారికి, అలాగే నిర్వహించిన మోహన్ దాస్ గారికి, పరిపాలనా సిబ్బందికి, సాంకేతిక సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. మా కోసం ఒక మంచి భక్తి గీతాన్ని కూడా వినిపించండి అంటూ హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. అలాగే మరో మెసేజ్, ఈ ఉదయం 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు ప్రసారం చేసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్, మా కోసం భక్తకన్నప్ప చిత్ర నుంచి ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ రాస్తున్నారు. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వస్తుంది. మీ అభిప్రాయాలు పంపించినందుకు మీకు ధన్యవాదాలండి.

శ్రోతలు చేశారంటే 3.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్న శ్రోతలకి ఒక గమనిక. జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాల జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట తండ్రిల్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి హరిప్రియ గానం చేసింది. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యతలకి, శ్రోతలందరికీ శుభోదయం. ఈ రోజు ఉదయం 8:30 మన ఆలయాలు శీర్షికన అడికేశ్లింగమయ్య ఆలయ విశేషాలు ఆలయ అధికారులు, భక్తులు, అర్చకులు ఆలయం నిర్మించిన వారి అభిప్రాయాలను చాలా చక్కగా వివరించారు. ఎర్రంరాజ్ గారికి, మోహన్ దాస్ గారికి పేరు పేరున ధన్యవాదాలు అంటున్నారు. అద్భుతమైన ఈ కార్యక్రమం

ఏంటంటే భక్తి పారవశ్యం పొందాము, చాలా చక్కటి కార్యక్రమం అందించారు అంటూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట చేస్తుంది. విందాం మరి.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో రిక్వెస్ట్ వస్తూనే ఉన్నాయి. ఇలాగే వింటున్న శ్రోతలు మీరు కూడా మాకు రిక్వెస్ట్ పంపాలంటే మా ఫోన్ నెంబర్ మరోసారి 8462245066. అలాగే మీ అభిప్రాయాన్ని ప్రతి శనివారం తెలియజేస్తున్నందుకు శ్రోతలందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఇలాగే వింటూ ఉండండి, మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండండి. మరో రిక్వెస్ట్, అభిమాన్ ఆత్మీయ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటూ రాస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఉదయం 8:30 మన ఆలయాల కార్యక్రమంలో కోటగిరి మండలం లింగాపూర్లోని అడికేష్ లింగమయ్య గురించి మొదటి భాగం విన్నాం. మాకు తెలియని అనేక విశేషాలను అద్భుతంగా చాలా స్పష్టంగా తెలియజేశారు. సందర్భానికి అనుగుణంగా చక్కని పాటలు ఎంపిక చేసి వినిపించారు అంటూ రాస్తున్నారు. ఇంకా భక్తుల అభిప్రాయాలు కూడా చాలా బాగున్నాయి. అత్యంత అమూల్యమైన ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రంలో ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారం చేయడం అత్యంత అభినందనీయం, ప్రశంసనీయం. అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిహెచ్ మోహన్ దాస్ గారికి మా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద, ఆయేష ఇంకా వారి కుటుంబ సభ్యులు మా కోసం హృదయ రాగాలు కార్యక్రమంలో తలంటాల చిత్రం నుంచి పాటను కూడా వినిపించండి అంటూ తప్పకుండా అండి. మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, వినండి మరి.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు, మీరు కొన్ని సినిమా పాటలు. కార్యక్రమం తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.telly-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: విరామం తర్వాత హృదయ రోగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాతి మెసేజ్ ఎవరు పంపారో చూద్దాం. మరి మనాలయాల కార్యక్రమంలో అడికేష్ లింగపయ్య ఆలయ గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే ఆవు శివలింగంకు పాలాభిషేకం చేసిన తీరు, చూసిన పాలేరు దొరగారు చెబుతున్న తీరు వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఆలయం గురించి అద్భుతంగా వివరించారు. అర్చకులు, భక్తులు, నిర్మాణకర్త గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు వీరు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, ధన్యవాదాలండి మీ అమూల్యమైన అభిప్రాయానికి. అలాగే మరో రిక్వెస్ట్ కూడా ఉంది. ఆకాశవాణికి శుభోదయం. ఈరోజు మనాలయాలు కార్యక్రమం చాలా బాగుంది. మాకోసం ఇంద్రధనుష్ సుచిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటని మాకోసం వినిపించండి అంటూ రాస్తున్నారు. వీరంతా ఇబ్రహీంపట్నం నుంచి. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేయండి.

కార్యక్రమంలో మీరు వింటున్న ఆ పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ చిత్ర పాడింది లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుంచి. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపిన శ్రోతలు, ఈరోజు 8:30 ప్రసారం చేసిన మన ఆలయాల కార్యక్రమంలో కోటగిరి మండలం లింగపూర్ గ్రామ శివార్లో వెలిసిన అడికేశ్ లింగమయ్య క్షేత్రం గురించి, ఒక ఆవు పెద్ద బండ కింద వెలిసిన లింగంకు పూజ చేయడం మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది, ఇప్పుడే ఆ క్షేత్రాన్ని వెళ్లి దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది, మీరు వర్ణించిన తీరు అలా ఉంది అంటూ రాస్తున్నారు. అలాగే ఆలయ అర్చకులు బసవరాజ్ మహారాజ్ చెప్పిన మాటలు వింటుంటే మాకు ఆనందం కలిగింది. అలాగే చెట్టు గుట్టలు పుట్టలు గురించి రాజశేఖర్ చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు తెలియజేసిన వ్యాఖ్యాతలు ఎర్రంరాజు డి వరలక్ష్మి మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన సిహెచ్ మోహన్ దాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సందేశం చదువుతున్న మీకు ధన్యవాదాలు అంటున్నారు. మా కోసం లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరంతా నిజామాబాద్ జిల్లా జగ్రాంపల్లి మండలం నుంచి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, వారందరి కోసం ఈ పాట చేస్తుంది, వింటాం మరి.

విశిష్టతలను తెలియపరుస్తూ శ్రోతల మనసులలో భక్తిభావాన్ని కలిగిస్తూ ఈరోజు కోటగిరి మండలంలోని అడికేశలింగమయ్య చరిత్ర వివరాలను అందించిన శ్రీ ఎర్రంరాజు గారికి, వరలక్ష్మి గారికి, ప్రసారం చేసిన సిహెచ్ మోహన్ దాస్ గారికి ఆత్మీయ ఆకాశవాణికి మా వందనాలు అంటున్నారు వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుంచి. అలాగే మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి నమస్కారం. వీరు నిజామాబాద్ నుంచి యోగిరాజు గారు రాస్తున్నారు, ఈరోజు మీరు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా బాగుంది అంటూ మాకోసం అన్నమయ్య చిత్రం నుంచి ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది.

0: పాటకు మరో రిక్వెస్ట్ కూడా వచ్చింది. వీరంతా ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి. రాజీవ్ ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర కోరుతున్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సిబ్బందికి నమస్కారాలు. ఈ రోజు కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలో వెలిసిన అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు మొదటి భాగం విన్నాము. విన్న తర్వాత మన జిల్లాలో ఉన్న ఆలయం ఎంతో చరిత్ర కలిగిందని ఈ కార్యక్రమం విన్న తర్వాత తెలిసింది. చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్న నిర్వహణ అధికారి అయిన సిహెచ్ మోహన్ దాస్ గారికి, అలాగే ఎదన్ రాజ్ గారికి, వరలక్ష్మి మేడం గారికి మా యొక్క ధన్యవాదాలు అంటున్నారు. రెండో భాగం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము వచ్చే వారం వరకు అంటూ వీరంతా నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, ఎన్జీఓస్ కాలనీ, నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. ధన్యవాదాలు అండి మీ అభిప్రాయాన్ని పంపించినందుకు. మరో రిక్వెస్ట్, మా కోసం గోరింటాకు చిత్రం నుంచి ఒక పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. వీరంతా కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మురిపొలం నుండి పంతడు శ్రీనివాసరావు, గంగాభవాని, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్, నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నమస్కారాలు. మన ఆలయాల కార్యక్రమంలో అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మార్టిన్ బాయ్, షేక్ చాన్, ఫారూక్, సయ్యద్ ఖలీల్, ముబిన్ బాయ్, ఎండి యాసిన్, ముసా కరీం, షేక్ సలీం వీరందరి కోరిక మేరకు ఈ పాట వస్తుంది. వీతమ్మరి

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకి మరొక జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ వారకనగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. కార్యక్రమంలో మన చివరి రిక్వెస్ట్ ఏంటో చూద్దాం. మరి ఆకాశవాణికి శుభోదయం. ప్రతి శనివారం అందిస్తున్న మన ఆలయాల కార్యక్రమంలో ఈరోజు కోటగిరి మండలంలో అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు చాలా బాగున్నాయి. అక్కడి భక్తులు అలాగే అర్చకులు కూడా చాలా చక్కగా వివరించారు. మేమైతే మైమర్చిపోయాము, మరొకసారి ఇరం రాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరంతా నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్ వచ్చింది, వీరంతా నిజామాబాద్ ఇంద్రాపూర్ నుంచి మధురి బాలకృష్ణ, అనిత, శ్రావణి, చరణ్, అశోక్, అశోక్ నగర్ నుంచి నరసింహ, రోజా, గంగా ప్రసాద్, అలాగే వినాయక్ నగర్ నుంచి సింగారం ప్రసాద్, రేణుక, శరణ్, ఇంకా వరణ్. వీరు కోరుతున్న పాట నువ్వు నేను ప్రేమ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ పాడింది. ఈ పాట వచ్చేస్తుంది వీరందరి కోసం.

అమూల్యమైన అభిప్రాయాన్ని వాట్సాప్ రిక్వెస్ట్ల ద్వారా పంపిన శ్రోతలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు వింటున్న పాటతో ఈ నటి హృదయరేఖలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. అందాక విందాం ఇదే పాట.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని తెలియజేశారు. గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాల్లో అధికారం

దక్కించుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో విధులు నిర్వహిస్తున్న ఓటర్ నమోదు అధికారులు, సహాయాధికారులకు ఒక నెల ప్రత్యేక వేతనం ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వీలచ్చిరెడ్డి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు చెప్పారు. ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు జూన్ 2వ తేదీని అపాయింటెడ్ తేదీగా ప్రకటించాలని టీజీఎస్ఆర్టీసీ ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. అందుకోసం రేపు డిమాండ్ డేగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఎర్ర రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ బీఫార్మసీ 2వ ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్లో 93.6% మంది ఉత్తీర్ణులయ్యారు. 2 సంవత్సరాల బీపీఈడీ, డిపిఈడిలో ప్రవేశాలకు నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీపీఈ సెట్ 2026 రేపు నిర్వహించనున్నట్లు సెట్ చైర్మన్, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యు ఉమేష్ కుమార్ తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత గీతాలు.

97 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా లలిత గీతాలు కేఎఫ్జి విద్యాలంకర్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో వేదవతి ప్రభాకర్ రావు గారు పాడిన లలిత గీతాలు ఇప్పుడు విందాం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల భాగంగా లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్లాంగ్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు భారత్ చేరుకుని బీహార్లోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్తో సమావేశమై ఇరు దేశాల చారిత్రక వాణిజ్య సంబంధాల బలోపేతంపై ఆయన చర్చిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో పాటు చాకలి ఐలమ్మ వారసురాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు. రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జిల్లా రిజిస్టార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ముందస్తు చర్యగా గాంధీ ఆసుపత్రిలో 25 పడకల సామర్థ్యంతో ఎబోలా నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ సాయంత్రం సమావేశమవుతుంది. ఈ రేసులో డీకే శివ్

కుమార్ ముందంజలో ఉండగా కొత్త నాయకుడు ఎన్నిక తర్వాత గవర్నర్ అనుమతితో మంత్రివర్గం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెడుతున్న ఒక ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ క్లీనర్ అప్రమత్తతో బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జపాన్లోని కకామిగాహారాలో జరిగిన అండర్18 మహిళల ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. భారత్ తరఫున 15 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ నౌషీన్ నాజ్ 2 గోల్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈ రాత్రి బ్రిస్టల్లో 2 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శుభోదయం శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. స్టూడియో క్లాక్ లో సమయం 11:03 దాటి 50 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాడు మీ అందరి ఫ్రెండ్ ఆర్జే పవన్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఒక టవరింగ్ పర్సనాలిటీ గురించి మనం గుర్తు చేసుకోబోతున్నాం. మరి ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నామో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆలోచిస్తూ ఉండండి. మరి కాసేపట్లో ఆయన ఎవరో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:06 అవుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు 30వ తారీఖు. సినీ పరిశ్రమకు మేరు పర్వతం లాంటి వ్యక్తి కనుమరుగైన రోజు. ఆయన ఒక సినీ విశ్వవిద్యాలయం. 50 సంవత్సరాల తన సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారాయన. ఎంతో మంది దర్శకుల్ని నటీనటుల్ని తీర్చిదిద్దారు. ఎంతో మంది ఆయన దగ్గర నటనలో దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకుని స్టార్స్ గా ఎదిగారు. అలా అని ఆ దర్శకుడు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నటుడు, రచయిత, నిర్మాత కూడా. ప్రతి ఒక్కరూ గురువుగారు అని గౌరవంగా పిలుచుకునే ఆ కొండంత అండ దూరమై అప్పుడే దశాబ్దం. నిండైన విగ్రహం. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అంతే నిగ్రహం. మరి ఆ దర్శక రత్నని గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన కర్పిస్తున్న అక్షర గాన నివాళి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:13 దాటి 28 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. తూర్పు పడమర సినిమా నుంచి పాట విన్నాం కదా, మన శ్రోతలందరూ కూడా చాలా అద్భుతంగా స్పందించారు. ఆయన ఎవరో గుర్తుపట్టారు, నాకు వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించారు. మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎస్, ఆయనే దర్శక రత్న, ద లెజెండ్ ఆఫ్ టాలీవుడ్, దాసరి నారాయణరావు గారి వర్ధంతి. ఇవాళ ఆయన గురించి, ఆయన సినిమాల్లో పాటలు వింటూ మాట్లాడుకుందాం. ఆయన సినీ ప్రస్థానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మోడర్న్ తెలుగు సినిమాను దాసరి నారాయణరావు గారిని వేరు చేసి చూడలేం మనం, ఎందుకంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు, రికార్డులు, రికార్డు కలెక్షన్లు, అవార్డులు, రివార్డులు, జేజే ధ్వానాలు, ప్రేక్షకుల బ్రహ్మరథాలు, అవన్నీ దాసరి గారి సినిమాకే సొంతం. ఆయన హ్యాండ్ వేస్తే స్టార్లు సూపర్ స్టార్లు అయిపోయారు. ఆయన యాక్షన్ అని చెప్పగానే ఆ పాత్ర బొబ్బిలి పులులా గాండ్రిస్తుంది, తాండ్ర పాపారాయుళ్ల వీరత్వాన్ని చూపిస్తుంది. అలాగే ఒసే రాములమ్మ అని పిలవగానే స్త్రీ శక్తి ఏంటో చూపిస్తుంది. అలాగే నటీనటుల నుండి నటన రాబట్టుకోవడమే కాదు, స్వయంగా నటించి మెప్పించారు దాసరి గారు. తెలుగు చిత్రసీమకు ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన దాసరి నారాయణరావు గారు 4 May 1942 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. కాలేజీ రోజుల నుండే నాటకాలు వేయడంతో పాటు కొన్ని నాటకాలకు స్వయంగా దర్శకత్వం కూడా వహించారు దాసరి. 1966 ఆయన వేసిన నాటకాన్ని చూసిన అప్పటి ప్రముఖ నిర్మాత వైవి కృష్ణయ్య గారు దాసరి గారి టాలెంట్కి ముగ్ధులైపోయి ఆయనకి నటుడుగా అవకాశం ఇచ్చారు ముందు. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ గా మారారు. ప్రతాప్ ఆర్ట్స్ కె రాఘవ గారి సినిమా తాత మనవడుతో దాసరి నారాయణరావు గారి దర్శకత్వ ప్రస్థానం మొదలైంది. మరిన్ని విశేషాలున్నాయి దాసరి గారి గురించి మాట్లాడుకోవడానికి వాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అంతకన్నా ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక అద్భుతమైన పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో లెజెండ్ దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ విశేషాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం కదా. కెరీర్ ప్రారంభంలోనే వరుస పెట్టి 16 సినిమాలు సక్సెస్ సాధించడం అంటే, ఒక రోజులోనే కథ రాసుకుని కొన్ని రోజుల వ్యవధిలోనే సినిమా తీసి చూపించడం, అలాగే కేవలం 9 రోజుల్లోనే సినిమా తీసి హిట్ కొట్టడం కేవలం దర్శకరత్న దాసరి గారికే సొంతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చరిత్ర కూడా ఆయనకే చెల్లింది. ఎందరో నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేశారు దాసరి నారాయణరావు. పరిశ్రమలో వందల వేల మంది ఆయన దగ్గర

హెచ్చరికం చేసిన వారే. గొప్ప గొప్ప దర్శకుల్ని పరిచయం చేశారు, గొప్ప హీరో హీరోయిన్లని పరిశ్రమకు అందించారు దాసరి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్లకైతే కుదవేలేదు. అదొక్కటే కాదు, ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక అంబేద్కర్ లాంటి వారు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అలాగే ఎన్నో చరిత్ర సృష్టించిన సినిమాలకు రచయితగా, అలాగే కొన్ని సినిమాల్లో పాటల రచయితగా కూడా పనిచేశారు దాసరి. అలాగే ఆయన 50 సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంకా మాట్లాడుకుందాం దాసరి గారి గురించి మరిన్ని విశేషాలు. ఆయన దర్శకత్వం వహించిన గోరింటాకు సినిమాలోంచి ఒక అద్భుతమైన పాట విన్న తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి, వివిధ భారతి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: Go Retro with Akashvani Telugu.

0: ఆర్ నారాయణమూర్తి గారిని ప్రధాన పాత్రలో నటింపజేసిన సినిమా, దాసరి గారి దర్శకత్వం వహించిన ఒరే రిక్షా సినిమాలోంచి పాట విన్నాం కదా. అప్పట్లో అన్నా చెల్లెళ్ళ పాట అనగానే టక్కున గుర్తొచ్చే పాట అన్నమాట ఇది. మనకి మొత్తం పాటల్లో అన్నా చెల్లెళ్ళ పాటలు అనగానే వెంటనే మనకి గుర్తుకొని వచ్చే 3-4 పాటల్లో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో గద్దర్ గారితో ఏరి కోరి రాయించుకున్న పాట, వందేమాతరం శ్రీనివాస్ గారు ఆయనే కంపోజ్ చేసి పాడారు ఈ పాటని.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: పదకొండు గంటల 33 నిమిషాలు దాటి 40 సెకండ్లు గుర్తుకొస్తున్నాయిలో దాసరి నారాయణరావు గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఆయన వర్ధంతి సందర్భంగా. దాదాపు 80 ఏళ్ల తెలుగు సినిమాని ఒక్కసారి మనం విశ్లేషించాల్సి వస్తే, ఒక్కసారి అవలోకనం చేసుకుంటే దాసరి గారి ముందు, దాసరి గారి తర్వాత అని అభివర్ణించాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సర్వీస్ అలాంటిది. 151 సినిమాలంటే మాటలా చెప్పండి. ఖచ్చితంగా సంవత్సరానికి 2-3 సినిమాలు రిలీజ్ అయ్యేవి దాసరి నారాయణరావు గారివి. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాపై దర్శకరత్నగా ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పాలి. ముఖ్యంగా మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఉసేయి రాములమ్మ, హిట్లర్, ఎర్రబస్సు, మేస్త్రి లాంటి సినిమాల్లో ఆయన నటన చూస్తే ఎంత న్యాచురల్ యాక్టరో దాసరి నారాయణరావు గారు మనకు అర్థమైపోతుంది. వర్తమాన సమకాలీన సామాజిక అంశాలే దాసరి గారి సినిమాల్లో కథావస్తువులు. తాండ్రబాపారాయుడు, సూరిగాడి లాంటి సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమవగా, కంటే కూతుర్నే కను అనే సినిమా 200 రోజులు పైగా ఆడింది అది. అలాగే 2000వ సంవత్సరంలో నేషనల్ అవార్డు అందుకుంది కంటే కూతుర్నే కను సినిమా, రమ్యకృష్ణ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా. అలాగే 1982లో వచ్చిన మేఘ సందేశం సినిమా అయితే నేషనల్ అవార్డుతో పాటు చికాగో, కేన్స్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించబడి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇంకా ఉన్నాయి దాసరి గారి గురించి మాట్లాడుకోవడానికి ఎన్నో కబుర్లు గుర్తుకొస్తున్నాయిలో. అంతకన్నా ముందు ఆయన దర్శకత్వం వహించిన సీతారాములు సినిమాలోంచి ఒక అద్భుతమైన మెలోడియస్ సాంగ్ విందాం బాలుగారిది. స్టే ట్యూన్డ్.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.
2: గుర్తుకొస్తున్నాయని వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:40 విబి స్టూడియో క్లాక్ లో సమయం. దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినిమాల్లోని పాటలు వింటూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ప్రతిభని ప్రోత్సహించే మొదటి పేరు అన్డౌటెడ్లీ దాసరి నారాయణరావు గారు. ఇండస్ట్రీకి కొత్త నీరు రావాలి అని పరితపించేవారు. ఆయన ఆఖరి రోజుల వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక మాట అంటుండేవారు, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి అని చెప్పి. గుర్తుందా? అలాగా చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ రావాలి, ఎప్పుడు సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్కరికి వర్క్ దొరకాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి అనేదే దాసరి నారాయణరావు గారు ప్రతి నిమిషం తపన పడిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ప్రతిభ ఎక్కడున్నా కూడా గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసే దాసరి నారాయణరావు గారు ఎంతోమంది కళాకారుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మోహన్ బాబు, ఆర్ నారాయణమూర్తి, రమేష్ బాబు, అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని మొదట స్క్రీన్ మీద చూపించింది ఎవరో తెలుసా? దాసరి గారే. నీడా అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు మహేష్ బాబుని. అలాగే ప్రముఖ హాస్య నటుడు విలన్ జయప్రకాష్ రెడ్డి గారిని కూడా ఎక్కడో నల్గొండలో టీచర్ ఉద్యోగం చేసుకున్న ఆయన్ని సినిమాల్లో చూపించారు. వెంకటేష్ గారి సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు జయప్రకాష్ రెడ్డి గారిని. ఆ ఘనత కూడా దాసరి గారికి దక్కింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే జయసుధ, జయప్రద, మాధవి, సుజాత, సిల్క్ స్మిత, శుభశ్రీ లాంటి ఎంతోమంది హీరోయిన్స్కి బ్రేక్ ఇచ్చి లాంగ్ కెరీర్ ఇచ్చారు, వాళ్ళని సూపర్ స్టార్స్గా మార్చారు దాసరి నారాయణరావు గారు. ఇలా ఎంతోమందిని శిష్యుల్ని తయారు చేసిన ఆయన నిజంగా అందరికీ గురువుగారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. అందుకే ఇండస్ట్రీకి ఒకరే గురువు ఆయనే, దాసరి నారాయణరావు గారు. ఇంకా మాట్లాడుకుందాం వారి గురించి. గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో

0: అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

అమ్మకు సెలవు ఉంటుందా? అసలు సెలవు అనేదే లేకుండా 24 గంటలు, అంటే తాను పడుకున్నప్పుడు తప్ప, ప్రతి నిమిషం కుటుంబం కోసం పరితపించే వ్యక్తి అమ్మ ఒక్కరే కదా. మరి అలాంటి అమ్మకి సెలవు ఇవ్వడం ఏంటి? అమ్మ రాజీనామా చేయడం ఏంటి? టైటిల్లోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు గారు. అప్పట్లో అమ్మ రాజీనామా సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ టైటిల్ని జస్టిఫై చేసి లాస్ట్లో శారద గారు సెలవు తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు చిత్రీకరించిన ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వినడానికి కూడా ఎంతో బరువుగా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప పాట విన్నాం కదా. దాసరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. సినీ వైకుంఠపాళిలో ఎన్నో నిచ్చెనలు అధిరోహించిన దర్శకుడు, పాములకు మింగుడు పడని దార్శనికుడు. కుటుంబ కథా చిత్రాలు, మహిళా సమస్యలు, సోషల్, దేశభక్తి, ఇలా కథాంశం ఏదైనా దాసరి గారి చేతిలో పడితే సూపర్ హిట్టే. అంత పక్కాగా తెరకెక్కిస్తారు దాసరి. మెగాస్టార్ చిరంజీవితో తన 100వ చిత్రం లంకేశ్వరుడు తీశారు. ఇక విజయశాంతితో తీసిన ఒసేయ్ రాములమ్మ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం ఒక చరిత్ర. బళ్ళు కట్టుకుని మరీ వచ్చి సినిమాలు చూసి వెళ్ళారు అప్పట్లో. థియేటర్లన్నీ కూడా జాతరలను తలపించేవి. రాములమ్మను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అలా ఒసేయ్ రాములమ్మ చరిత్ర సృష్టించిన సినిమా దాసరి గారి కెరీర్లో, అలాగే విజయశాంతి గారి కెరీర్లో కూడా. సినీ నటుల జాబితాలో ఎన్నో మంది దాసరి గారి శిష్యులే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే సినీ నటుల జీవితాలు కూడా వడ్డించిన విస్తరి కాదు అని శివరంజని, అద్దాల మేడ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ని తెరకెక్కించే సాహసం కేవలం దాసరి గారు మాత్రమే చేయగలరు. ఇక దాసరి నారాయణరావు గారు అందుకున్న అవార్డులకైతే లెక్కే లేదు. 90లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2007లో NTR జాతీయ చలనచిత్ర అవార్డు, మేస్త్రి, మామగారు సినిమాలకు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా దాసరి నారాయణరావు గారిని వరించి వాటి గౌరవాన్ని మరింత పెంచుకున్నాయి. మే 4న జన్మించిన దాసరి గారు ఇదే నెలలో ఆఖరున, అంటే ఇవాళ 30వ తారీఖున 2017లో భౌతికంగా మనలందరినీ సినీ లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి విడిచి వెళ్లిపోయారు. కానీ సినిమా ఉన్నంత వరకు దాసరి గారి గురుస్థానం మాత్రం పదిలం, శాశ్వతం. ఎప్పటికీ దాసరి నారాయణరావు గారంటే ఒక లెజెండ్, ఒక బ్రాండ్ కాదంటారా? మరి ఇది దాసరి నారాయణరావు గారికి నివాళిగా ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: ఫిదా మూవీ నుంచి శక్తికాంత్ కార్తీక్ కంపోజ్ చేసిన సాంగ్ విన్నాం కదా, అరవింద్ శ్రీనివాస్ రేణుక పాడారు ఈ పాటని. రాసిన వారు సిరివెన్నెల గారు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలను

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో లే ఆఫ్స్ వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళందరికో ఇన్స్పిరేషన్ గా మారిన ఆశా రావాల్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. టెకీ, ఆవిడ చాలా పెద్ద ఒక టెక్ దిగ్గజ కంపెనీలో వర్క్ చేసేవారు. అంచనాలకు మించి అసలు చాలా లైఫ్ కోల్పోయి డెడికేటెడ్గా 4 ఏళ్ళు పనిచేస్తాను, అయితే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఎప్పుడైతే మనల్ని మనం నెమ్మదిగా కోల్పోతున్న భావన కలుగుతుందో అప్పుడే కెరీర్ పరంగా ఎన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నా కూడా, అంటే జనరల్గా ఈ వీక్లీ 5 డేస్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఈ టెక్ ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే చాలా ఫ్యామిలీ లైఫ్ కోల్పోతారు. ప్రాజెక్ట్స్ అని, టార్గెట్స్ అని వాటి వెనుక పరిగెడుతూ ఉంటారు. అండ్ ఎంత డబ్బు వచ్చినా కూడా పీస్ లేనప్పుడు, ఈ ప్రపంచంలో శాంతి పీస్కి మించినటువంటి గొప్పది ఏది లేదు అంటూ ఉంటారు. మనం పీస్ఫుల్గా లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా వేస్టే అంటున్నారు ఇవిడ ఆశా రావాల్ గారు. అయితే ఆవిడ చెప్తోంది ఏంటంటే ఎన్ని రకాల సౌకర్యాలు పొందినా కూడా ఆ వెలితిని పోడ్చలేమంటున్నారు. అలాగే ఈ టెక్ ప్రపంచం కార్పొరేట్ టైటిల్స్ సిలికాన్ వ్యాలీ కంటే ముందు తాను ఒక ఆర్టిస్ట్ని అంటున్నారు, అండ్ క్రియేటర్ని అంటున్నారు, బిజినెస్ ఉమెన్గా పనిచేస్తానంటున్నారు. అయితే ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత తనకున్న ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం కానీ, ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అంటే, కొంచెం డబ్బు ఎక్కువ సంపాదించాలి అంటే మనకు ఒక్కొక్కసారి ఇష్టం లేకపోయినా పనిచేస్తూ ఉంటాం. అలా ఆవిడ కూడా ఈ ఐటీ సెక్టర్లోకి వచ్చారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ఇవన్నీ పక్కన పెట్టాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు ఎప్పుడైతే తను ఆ జాబ్లోంచి పంపించివేయబడ్డారో అప్పటి నుంచి ఆవిడ ఫ్యాషన్ ఆర్ట్, స్టోరీ టెల్లింగ్, ఆంటర్ప్రెన్యూర్షిప్ కలగలిపి సరికొత్త ఆశా మోడ్లోకి వెళ్ళానని చెప్తున్నారు ఆవిడ చాలా ఫనీగా. అండ్ ప్రజెంట్ తను ఇట్స్ ఫైండ్ ITSFYND అనే ఒక ఫ్యాషన్ AI స్టార్ట్అప్ని స్టార్ట్ చేశారు. దానికి ఫౌండర్ క్రియేటర్గా కూడా పనిచేస్తున్నారు. ఇందులో వండర్స్ చేసి చూపించాలన్నదే తన టార్గెట్ అంటున్నారు. ఇందులో టెక్నాలజీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, క్రియేటివిటీ రిలేటెడ్కి సంబంధించిన పనులు అన్నీ కూడా ఉన్నాయంటున్నారు ఆవిడ. చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా మారుతున్నారు. ఇంకా మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో మరిన్ని విశేషాలు ఆశా రావాల్ గారు చెప్పినవి. అందుకని ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. విద్యాసాగర్ గారు కంపోజ్ చేస్తున్న పాట వచ్చేస్తుంది బంగారం సినిమా నుంచి, ఉదిత్ నారాయణ గారు పాడింది. స్టే ట్యూన్డ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో ఆశా రావల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ సోషల్ మీడియా ద్వారా యూత్కి అలాగే ఇప్పుడున్న ఈ టెకీస్కి ఇస్తున్న ఇన్స్పిరేషన్ ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ ప్రాసెస్లో తను ఒకటి క్లియర్గా అర్థం చేసుకున్నారంట, కొన్ని కొన్నిసార్లు మనం చాలా సురక్షితం అనుకుంటాం, జాబ్ వచ్చేసింది, సెక్యూర్ లైఫ్ సెటిల్ అవుగా అనుకుంటాం, కానీ ఇంటర్నేషనల్లీ ఉన్న పరిస్థితులు కూడా మన జాబ్కి ఎసరు పెడతాయి అనడానికి ఇప్పుడున్న ఈ రెసిషన్. ఒకప్పుడు రెసిషన్ ఎన్ని ఉద్యోగాలు తీసేసిందో మనకు తెలుసు, అండ్ ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్గా ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు, అండ్ అలా కోల్పోవాల్సి వచ్చినా ఏమాత్రం దిగులు చెందొద్దు అంటున్నారు ఆశా రావల్. దాన్ని మనకుండే అభిరుచులు కళల్ని నెరవేర్చుకోవడానికి వచ్చిన చక్కటి అవకాశంగా భావించాలి అంటున్నారు. నిజంగా ఆప్టిమిజం ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఆప్టిమిజంతో జీవిస్తే ప్రతి సమస్య మనకి చిన్నగానే కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ కెరీర్ నిర్మించుకోవాలంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే ఏవైనా డ్రీమ్స్ ఉంటే డోంట్ హెజిటేట్ టు మేక్ దెమ్ రియల్ అంటున్నారు ఆశా రావల్. ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అలాగే కేవలం ఉద్యోగం పైన ఆధారపడడం కంటే ఇతర లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే సడన్గా జాబ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఆల్టర్నేటివ్ కెరీర్ని ఇమీడియట్గా బిల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అన్నది ఆశా రావల్ లాంటి వాళ్ళు చెప్తున్న నిరూపిస్తున్నటువంటి ఒక సంఘటన అన్నమాట. సో ఇందులోంచి మనం ఇన్స్పైర్ అవుదాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. స్టే ట్యూన్డ్.

0: తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం

0: చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమాపేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమాపేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని కూడా భావిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్దతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయమైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: A matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the 3 services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981లో భారత సైన్యంలో

ఆరవ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 679,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 80.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్టు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్ లో న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందీ కార్యక్రమం వింటారు.
1: మీడియం వేవ్ 400
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: Is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

12:42 క్రాస్ చేసి 35 సెకండ్స్ స్టూడియో క్లాక్లో ఈట్ ఫిట్లో ఉన్నాం మనం. అండ్ ఈట్ ఫిట్లో ఇవాళ రాగుల గురించి మనం మాట్లాడుకుందాం అన్నాం కదా. ఈ మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది చిన్న వయసులోనే చాలా చాలా ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలని చెప్తున్నారు డైటీషియన్స్. ముఖ్యంగా రాగుల్ని మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. రాగులు కూడా ఈ తృణధాన్యాల్లోకి వస్తాయి కదా. ఈ నేపథ్యంలో రాగుల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఏంటో ఇవాళ ఈట్ ఫుడ్లో తెలుసుకుందాం. రాగులు అనేవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో పండుతాయి.

రాయలసీమ వాళ్ళు ఎక్కువగా ఆ రాగులు డైలీ వాళ్ళ ఆహారంలో తీసుకుంటారు, రాగి ముద్ద రూపంలో. బట్ కోస్టల్ ఆంధ్ర ఈ ప్రాంతంలో రైస్ ఎక్కువగా పండుతుంది కాబట్టి అక్కడ రైస్ ఎక్కువగా తింటారు. ఇటు మన మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఎక్కువగా రాగులు తీసుకుంటారు, అది కర్నూలు బార్డర్లో ఉంటుంది కాబట్టి. ఇలా మనం రీజన్ మారే కొద్దీ మన ఆహారపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారం కూడా మారుతుంది. ఎక్కువగా ఆ ప్రాంతంలో ఏది పండుతుందో దాన్నే తీసుకుంటూ ఉంటారు. మరి రాగుల్లో కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది, అలాగే మన దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. అందుకే ఎదిగే పిల్లలకు కూడా రాగుల్ని క్రమం తప్పకుండా ఇవ్వాలంటున్నారు నిపుణులు. అలాగే వయస్సు మళ్లిన వారు కూడా రాగుల్ని తీసుకోవడం ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు అంటున్నారు. అండ్ రాగులు తినడం వల్ల మన వెయిట్ కూడా అదుపులో ఉంటుందంట, అది ఎలాగో కూడా తెలుసుకుందాం. ఈట్ ఫిట్లో మరిన్ని విశేషాలు, వండర్ఫుల్ సాంగ్ తర్వాత సోనూ నిగమ్ గోపికా పూర్ణిమ పాడిన జయం మనదేరా సినిమాలోంచి వచ్చేస్తోంది పాట. వేటూరు గారు రాసింది, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు. స్టే ట్యూన్డ్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో 12:49:40 స్టూడియో క్లాక్ లో. రాగులు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, రాగులు మనకిచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆస్టియోపోరోసిస్ రాకుండా పెద్దవాళ్లలో ఈ రాగులు అన్నవి నిరోధిస్తాయన్నమాట. రాగులు వీలైనంత ఎక్కువగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్లు అందరూ చెప్తున్నారు. అండ్ అధిక బరువుతో బాధపడేవారు రాగుల్ని ఆహారంలో చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారని చెప్పాను కదా. రీజన్స్ ఏంటంటే, రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్స్, కొవ్వు తక్కువగా ఉంటుంది. దానివల్ల రాగులు కొద్ది మొత్తంలో తీసుకున్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఈ రాగి మాల్ట్ లాంటివి మనం తాగుతూ ఉంటాం కదా, వీరాజ్ ఇడ్లీలు, ఉప్మాలు, పూరీలు ఇవి తినడానికన్నా కూడా రాగి తీసుకుంటే మనకు కొంచెం కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఫలితంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలన్న ఈ కోరిక దరిచేరదు. లైక్ క్రేవింగ్స్ అన్నవి ఎక్కువగా ఉండవు. ఏది చూసినా తినేయాలనిపించడం అలాంటివి బాగా తగ్గుతాయి ఈ రాగులు తీసుకుంటే. ఎందుకంటే మన కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అదే సమయంలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి. అండ్ గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. గ్లూకోజ్ అదుపులో ఉంటే ఆబ్వియస్గా షుగర్ లాంటివి రావు. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందంట. ఫలితంగా ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి చాలా అదుపులో ఉంటాయి అని చెప్తున్నారు. గర్భిణీలు, ఈ పాలిచ్చే తల్లులకు రాగుల్లో కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో బెనిఫిట్స్ అనమాట, బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ రాగుల్లో ఉండే ఖనిజాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అండ్ అలాగే ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, అమైనో యాసిడ్స్ పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా దోహదం చేస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రాగులు ప్రతిరోజు మీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఇంకోటి, రాగులు కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తాయంట. మన స్కిన్ని చాలా పాజిటివ్గా, ఫెయిర్గా ఉంచుతాయంట. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడతాయి, మీ స్కిన్ని గ్లోగా ఉంచుతాయి. అలాగే వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ చర్మంలో ఉన్నటువంటి ఈ కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యానికి సహాయం చేస్తాయని చెప్పి నిపుణులు చెప్తున్నారన్నమాట. రాగుల గురించి బెనిఫిట్స్ ఇవి. అండ్ సమ్మర్ వచ్చిందంటే చాలామంది ఏం చేస్తారంటే గుప్పెళ్ళు గుప్పెళ్ళు సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టేసి తాగేస్తే చాలా కూల్గా ఉంటుంది, కూల్ అయిపోవచ్చు, మనం ఈ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటామని చాలామంది ఎంత వీలైతే అన్ని సబ్జా గింజలు నీళ్లలో వాడేసి తాగేస్తుంటారు. మరి అది నిజంగా మంచిదా? కాదు అంటున్నారు ఈ ఆహార నిపుణులు అన్నమాట. మరి ఎందుకు కాదో, సబ్జా గింజలను ఎందుకు మోతాదులో తీసుకోవాలో ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడుతాను. నేను వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: అబచా సబ్జా గింజలు కూడా చేటు చేస్తాయా బాడీకి? సబ్జా గింజలు ఎక్కువ తాగితే ఏమవుతుంది అబచా అంటున్నారా? ఎస్, మాట్లాడుకుందాం దాని గురించే. ఎందుకు సబ్జా గింజలు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు అని చెప్పి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి మహాలక్ష్మి అయ్యర్ శిల్పారావు పాడిన పాట విన్నారు కదా. చంద్రబోస్ గారి సాహిత్యానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించారు. స్టే ట్యూన్డ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సబ్జా గింజల గురించి చెప్తాను కదా నేను. ఈ సబ్జా గింజలు అనేవి సమ్మర్లో దీని వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తాయన్న పేరుతో ఈ మధ్యకాలంలో వీటిని విపరీతంగా వాడేస్తున్నారండి. కొబ్బరి నీళ్లు మొదలుకొని లెమనైడ్ స్మూదీస్ ఒకటేంటి ప్రతి దాంట్లో కూడా వీటిని వేసేసిస్తున్నారు. లైక్ లెమన్ టీ, మనం ఈ డైరీ ప్రోడక్ట్స్ ని మిల్క్ ని అవాయిడ్ చేయాలని చెప్పి లెమన్ టీ తాగుతాం, అందులో కూడా గుప్పెడు గుప్పెడు సబ్జా గింజలు వేసి మనకి ఇచ్చేస్తాడు. కానీ అతిగా తీసుకోవడం అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో. సబ్జా గింజలు శరీరానికి చలువ చేస్తాయి అన్న పేరుతో విపరీతంగా వాడేస్తున్నాం. ఈ వేసవిలో నీళ్ల సీసాల్లో నింపుకుని ప్రతిరోజు తాగేస్తూ ఉంటాం కదా. ఈ సోషల్ మీడియాలో ప్రధానంగా ఎక్కడో చూస్తాం మనం సబ్జా గింజలు మంచివి అంటారు, వెంటనే వెళ్ళొస్తాం కొనుక్కొచ్చేసుకుంటాం. ఈ హెల్త్ టిప్స్ రీల్స్ ఇవన్నీ చూసేసి నిజానికి సబ్జా గింజలు పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంట. ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టంలో సమస్యలు మొదలవుతాయంట. వీటిలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరోచనాలు కూడా రావచ్చు. సబ్జా గింజల్ని సరిగ్గా నానబెట్టకుండా, అంటే ఏదో నామకే వాస్తే ఒక పావు గంట నానబెట్టేసి అవి కొంచెం ఇలా ఉబ్బగానే తాగేస్తుంటాం, అవి గొంతులో పేగుల్లో నీటిని పీల్చుకుని మళ్ళీ ఉబ్బిపోతాయి. అవి దీనివల్ల ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అంట, గొంతులో అడ్డుపడడం వంటి సమస్యలు తలెత్తవచ్చు అంట. అంతేకాదు ఇవి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలపై కూడా ప్రభావం చూపిస్తాయి. అండ్ మళ్ళీ గర్భిణీలు వీటిని అతిగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సజెషన్స్ లేకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇలాంటివి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. సబ్జా గింజలకు బీపీని తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే లో బీపీ ఉన్నవారు వీటిని అతిగా తింటే రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవచ్చు అంట. కాబట్టి రోజుకి 1-2 చెంచాల, అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే తీసుకుంటే బెటర్ అని డైటీషియన్స్ చెప్తున్నారు. సబ్జా గింజలు కనబడ్డాయి కదా అని నీళ్ళల్లో వేసి తాగేయకుండా జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకోమని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు. మాట్లాడుకుందాం ఇంకా ఈట్ ఫిట్లో మరిన్ని విశేషాలు ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుంచి కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ విన్నాం కదా, రచన చంద్రబోస్, పాడిన వారు సందీప్ భౌమిక్, గంగ, ఎంఎం కీరవాణి. ఈట్ ఫిట్లో మనం క్లోజ్ చేసే ముందు కొన్ని ర్యాపిడ్గా మనం మంచి టిప్స్ మాట్లాడేసుకుందాం. తినేటప్పుడు చాలామంది ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, అదేమాత్రం మంచిది కాదు. పూర్తిగా మనం తినే ఆహారం మీదే దృష్టి పెట్టాలి. అండ్ రోజువారీ ఆహారంలో భాగంగా నట్స్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉంటుంది. ఉదయం పూట బాదం పప్పులు, వాల్నట్స్ మంచిదంట. మధ్యాహ్నం వేరుశనగ, జీడిపప్పు లాంటివి తీసుకోవచ్చు. అండ్ ఆయా సీజన్స్లో లభించే ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. ఆకుకూరలు ఎప్పుడూ మంచివి. రాగులు, జొన్నలు లాంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయని మాట్లాడుకున్నాం. అండ్ ప్రత్యేకించి ఇంట్లో తోడు పెట్టిన తాజా పెరుగుని, మజ్జిగని తీసుకుంటే మంచిది. చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్స్ తెచ్చేసుకుంటున్నారు ఈజీగా ఉంటుందని, కానీ ఎప్పుడూ కూడా మనం వీలైతే మట్టి పాత్రలో తోడు పెట్టుకున్న పెరుగుని తీసుకోండి. ఆ టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ అలాగే భోజనంలో కొద్దిగా నెయ్యి తీసుకోవడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. చాలామంది అమ్మో నేను అసలు ఘీ తినండి అంటుంటారు, కానీ లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిదే అని చెప్తున్నారు. రోజు అరగంట ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి ఏదో ఒక సమయంలో, సాయంత్రం కానీ ఉదయం కానీ. అప్పుడు మనస్సు కాస్త కుదుట పడుతుంది, శరీరం మన అదుపులో ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కూడా మంచిది కాదు. తినేటప్పుడు మొబైల్ ఫోన్ని అవతల బారేయండి, తర్వాత చూసుకోవచ్చు. టీవీ చూడడం వంటివి తగ్గించుకుంటే మంచిది. ఎందువల్లంటే మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అన్నది మనకి ఖచ్చితంగా సెన్స్లో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్. స్టే ట్యూన్డ్.

శశిరేఖ పరిణయం సినిమా నుంచి సైంధవి పాడిన పాట విన్నారు. రచన సీతారాం శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ. సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకొని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెహబూబాబాద్ జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలని, అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన రైతుగోసా యాత్ర ముద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కదిలించిందని పేర్కొన్నారు. రైతులకు గన్ని బ్యాగులు, సాయిల్ టెస్టింగ్ కిట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ రాష్ట ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు.
1: ఈరోజు అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతాం. తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్ లో ఈరోజు దేశమంతా కూడా ఇప్పటి వరకు సుమారు 86-87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా, ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచే సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకో.
0: కేంద్ర రాష్ట్రాల ఒప్పందం ప్రకారం 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి కేంద్రంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందంటూ దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ హయాంలో కేవలం 3,600 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 26,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించి రైతుల పట్ల బీజేపీ తమ చిత్తశుద్దిని నిరూపించుకుందంటూ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను రాష్ట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీజేపీ కార్యకర్తల శిక్షణను ప్రారంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ చెప్పారు. మొన్నటి వరకు గన్ని సంచులు, ఇతర మౌలిక వస్తువులు కల్పించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి అవగాహనతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించాలని నిన్న జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పేర్కొన్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రచారానికే పరిమితమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అందరూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్వాల శ్వేతను నిన్న రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు లోకేశ్వరం మండలంలోని సాత్గావ్ నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో తక్కువ మంది హమాలీలతో అధిక పరిమాణంలో ధాన్యం సంచులను అన్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వరి పంట కోత అనంతరం పొలాల్లో ఉన్న వరి కొయ్యలను తగలబెట్టవద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని గిరికబావిగూడెంలో కొందరు రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారనే సమాచారంతో ఎస్పీ శరత్చంద్ర పవార్, వ్యవసాయ అధికారి శ్రవణ్లతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్ వెంటనే ఆ మంటలను ఆర్పివేయించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతుందని, పంట దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కళాకారిణి యూట్యూబర్ సబితా వెంకట్ రేడియోపై తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.
2: నేను ఒక రేడియో శ్రోతను. చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినడం అలవాటు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు అన్ని బాగుంటాయి. వార్తలు, ప్రముఖుల ప్రసంగాలు, సినిమా పాటలు. ముఖ్యంగా మా భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను రేడియోలో ప్రసారమయ్యే వార్తల ద్వారా తెలుసుకున్నాము. దీనికి చాలా చాలా ధన్యవాదములు.
0: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని చినగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగాల ఘనపురం మండలంలోని పటేల్ గూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాల గురించి ఆరా తీశారు. పొగాకు వాడకం నివారించేందుకు చర్యలు చేపట్టాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలు ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అర్ధరాత్రి వేళ స్వయంగా ప్రత్యేక గస్తీ నిర్వహించారు. పోలీసు ప్రత్యేక బృందాలతో కలిసి గంజాయి సేవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటి వరకు 100 మందికి పైగా అనుమానితులకు ప్రత్యేక కిట్లతో యూరిన్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గంజాయి సమాచారం తెలిసిన వారు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 8712656999కి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జూన్ 2 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా పెదకాపర్తి గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు దగ్దమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కొయ్యాడ గంగాభవాని నిన్న ప్రకటించిన టీజీఈసెట్ ఫలితాలలో రాష్ట స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించాలంటూ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 1 జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12వ మెన్స్, ఉమెన్స్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకుని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 45 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లోనే మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. చాలా మంది శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. ఇవాళ కూడా దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది, అలాగే మరొక ఫిల్మ్ క్వశ్చన్ ఉంది, ఇంకొకటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి కాసేపట్లోనే షో టైం స్టార్ట్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: Yes, good afternoon, my dear listeners. షో టైం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. ఇది షో టైం. 2 గంటల వరకు ప్రతిరోజు నేను అడిగే క్వశ్చన్స్ కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు పంపిస్తూ ఉంటారు కదా. నెంబర్ మరొకసారి చెప్తున్నాను మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఎవరైనా కొత్తగా వచ్చిన శ్రోతల కోసం. 0402324085204023250852. నేను అడిగిన క్వశ్చన్కి మీరు సరైన సమాధానం పంపించాలి, అలాగే

0: డీటెయిల్స్ని కూడా క్రిస్ప్గా ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రమే పంపించండి. క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను, మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఫిలిం క్వశ్చన్తోనే ఇవాళ షో టైం మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టాలి మీరు, కానీ అది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు వినబోతున్న పాట సినిమా గుర్తుపట్టి ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడెవరు. ప్రశ్న మరోసారి, ఇప్పుడు మీకు రాబోతున్న పాట వినండి, ఆ సినిమా మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. తర్వాత ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడెవరో నాకు ఆన్సర్ పంపించండి. 0402324 0852. సాంగ్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.
1: సలాం.

శ్రోతలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేమి లేదండి. రకరకాల ఆన్సర్స్ పంపిస్తున్నారు, చాలా సింపుల్. మీరు ఇప్పుడు వింటున్న సినిమా ఏంటో గుర్తుపట్టండి. ఆ సినిమా పేరు తెలిస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడు ఎవరు అని అడిగాను నేను. ఆ కానిస్టేబుల్ పేర్లు పంపిస్తున్నారు కొంతమంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఒక్కసారి ఆలోచించండి. ఎవరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పటి వరకు పంపించలేదు. ఒకవేళ ఎవరు పంపించకపోతే పాట అయిపోయే లోపల ఆ క్వశ్చన్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆలోచించి ఆన్సర్ పంపించండి.

మొత్తానికి సాధించారని చాలా మంది శ్రోతలు మరి ఎక్కడ చూశారో లేకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకున్నారో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు టకా టకా కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఫస్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు, అందరికన్నా ముందు పంపించిన వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. అండ్ ఈ సినిమా పేరు మహాత్మా, మహాత్మా సినిమాలో పాట అది, అందుకని కొంచెం ట్రిక్కీగా అడిగాను, చాలా కన్ఫ్యూజ్ అయ్యారు స్టార్టింగ్లో మన శ్రోతలు, బట్ ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఈ పాట అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ మాత్రం చదువుతున్నాను. ఫస్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అమ్మన్ గుప్తు నుంచి. తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నందిపేట నుంచి వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు. తర్వాత పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నర్సంపేట వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ గారు. రామగిరి శ్రీకాంత్ గౌతమి ధనుష్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు.

మనకి ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు మహమ్మద్ జైనుద్దీన్ గారు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహాత్మా సినిమా, కృష్ణవంశీ గారు డైరెక్ట్ చేసిన సినిమా, అది శ్రీకాంత్ గారి 100వ సినిమా. అందులో పరుచూరి వెంకటేశ్వరరావు గారు కానిస్టేబుల్ గా సస్పెండ్ అవుతారు ఆ సినిమాలో. అందులో శ్రీకాంత్ పక్కనే త్రూ అవుట్ సినిమా మొత్తం ఉంటారు. లాస్ట్ లో మహాత్మా గాంధీ గారి గురించి ఆయన చెప్పే డైలాగ్స్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో ఆయన క్యారెక్టర్ ని బాగా చూపించారు కృష్ణవంశీ గారు. కరెక్ట్ ఆన్సర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు.

0: మ్యాడ్ సినిమా నుంచి కపిల్ కపిలన్ పాడిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. భాస్కర్ భట్ల గారి సాహిత్యానికి భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఎస్, మన కొంతమంది శ్రోతలు కొంచెం ఫీల్ అవుతున్నారు బాగా, ఇన్ టైంలో పంపించలేకపోయాం సార్, కన్ఫ్యూజ్ అయ్యాం సార్ అని. నో ప్రాబ్లం అండి, అంతే కదా. మరి ప్రతిరోజు మనకి వచ్చిన ప్రశ్నలు, నచ్చిన ప్రశ్నలే రావు కదా. మనకి వచ్చిన ప్రశ్నల్లోంచి ఆన్సర్స్ పంపించాలి, అదే కదా షో టైంలో ఉన్న మజా. సరే, సెకండ్ క్వశ్చన్ అడగడానికి టైం అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను, ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధమైపోయారని నేను అనుకుంటున్నాను. ఈసారి కొంచెం డైరెక్ట్ ప్రశ్న కాకుండా కొంచెం ప్రతిరోజు రేడియో వినేవాళ్ళకైతే ఇది ఈజీనే. అండ్ ఇప్పుడు మనకి బాగా రోజు జరుగుతున్న రెగ్యులర్ ప్రాసెస్ ఇది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సెన్సస్ని ప్రకటించింది కదా, జనగణన జరుపుతోంది. యాక్చువల్గా 10 ఏళ్లకోసారి మనకి జనగణన జరుగుతూ ఉంటుంది. 2011 తర్వాత ఈ జనగణన అనేది జరగలేదు. 2021లో జరగాల్సింది, అప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు జనగణన జరుగుతోంది అండ్ ప్రతిరోజు ఈ పేరు మన రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది, కాబట్టి కొంచెం ఈజీగా ఉండాలని అడుగుతున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర సెన్సెక్స్ డైరెక్టర్ ఎవరు? తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ జనగణన డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ పంపించండి 0402324 0852 0402324 0852.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మహారథి సినిమా నుంచి సాంగ్ విదాం కదా, గురు చరణ్, గురు కిరణ్ కంపోజిషన్లో చేతనా ఆచార్యతో కలిసి పాడిన పాటది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: షో టైం వింటున్నారు. షో టైంలో టైం 1:43 అవుతోంది. సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను, తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి. ప్రతిరోజు మన వాణిజ్య ప్రకటనలో ఆవిడ పేరుతో పాటు ఆవిడ మాట్లాడిన మాటలు కూడా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటాయి, కాబట్టి మన శ్రోతలందరూ చాలా ఈజీగానే చెప్పేశారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టక్కాటక్క చదివేసుకుందాం. అనంత్ గారు బేగం బజార్ నుంచి పంపించారు, అనిత గారు గజ్వేల్ నుంచి, తర్వాత కమల్ సతీష్ పెద్దాపూర్ నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, జన్మేజయ గారు బేగం బజార్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, చింతా శ్రీనివాస్ గారు షాపల్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, స్వర్ణలత శ్రీనివాస్ పార్చిగుట్ట నుంచి, మధుకర్ గారు నందిపేట నుంచి, కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, జే నివాస్ గారు తణుకు నుంచి, చోడవరపు సాయి మన్విత గారు గీతానగర్ నుంచి, గణేష్ వేదవతి గారు

హైదరాబాద్ నుంచి యలగందుల మార్కండేయ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుజాత శ్రీనివాస్ చింతల నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, అరుణ్ కుమార్ గారు కేపీహెచ్బీ నుంచి, రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెంపోలై ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా. స్వర్ణలత శ్రీనివాస్ పార్చిగుట్ట సికింద్రాబాద్ నుంచి, ఫరీద్ వెంకటేష్ నందిపేట నుంచి, పత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత గారు ఎక్కడి నుంచి పంపించారు అన్నది మెన్షన్ చేయలేదు. క్రిష్ బొల్లినా గారు మాంచెస్టర్ యూకే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళ ఓల్డ్ అల్వా నుంచి కొండ పవన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ శ్రీమతి భారతి హోళికేరి ఐఏఎస్ గారు. వీరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్గా ఉన్నారు. గతంలో తెలంగాణ క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కూడా, కొన్ని జిల్లాలకి కలెక్టర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. భారతి హోళికేరి గారి ఆధ్వర్యంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్ ప్రక్రియ అంతా జరుగుతోందన్నమాట. సో మీరు కూడా ఈ జనగణనలో పార్టిసిపేట్ చేయండి. మన వికాసం మన జనగణన అని ఆవిడ చెప్పినట్టుగా ఖచ్చితంగా మన వికాసం కోసం మనం కేంద్ర ప్రభుత్వానికి మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ జనగణనలో పార్టిసిపేట్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఇవాళ దాసరి నారాయణరావు గారి వర్ధంతి అని చెప్పాను కదా, ఆయనకు సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి ఉందని చెప్పాను కాబట్టి, అండ్ థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్గా ఇవాళ దాసరి నారాయణరావు గారి గురించి ఒక క్వశ్చన్ అనమాట. ఈజీ క్వశ్చనే, సినిమాలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఆలోచించండి, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, దాసరి నారాయణరావు గారు ఒక సినిమాలో జేమ్స్ బాండ్ గెటప్లో కనిపించారు. ఒక పాట కూడా ఉంటుంది, మీరు ఆలోచిస్తే దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్లో కనబడిన సినిమా ఏది? దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్లో కనిపించిన సినిమా పేరేంటి? ఆన్సర్ పంపించండి 0402324 0852 0402324 0852 మీద మీ ఆన్సర్ని మీ డీటెయిల్స్ని వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు, 1:46 క్రాస్ చేసి 38 సెకండ్స్ అవుతుంది స్టూడియోలో.

0: ఆర్యా మూవీ నుంచి డిఎస్పి కంపోజిషన్ లో కేకే పాడిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం. చంద్రబోస్ సాహిత్యం అందించారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్
0: 7382608586. 152 / 16 seconds స్టూడియో క్లాక్ లో షో టైమ్ లో థర్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను ఇవాళ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి సంబంధించిన క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ సింపుల్ క్వశ్చన్ ఇది. సినిమా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి నాకు, స్వయంవరం అని, ఎమ్మెల్యే ఏడుకొండలని, బట్ అవి కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మరి కాసేపట్లో చెప్తాను నేను. అందుకనే ముందు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదవాలి కదా. చైతన్య దుర్గా గారు హైదరాబాద్ నుంచి, ఎన్ శ్రీనివాస్ తుకారాం గేట్ నుంచి, కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, ఎంఎం శాస్త్రి గారు పంజాగుప్ప నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మన్ గుర్తు నుంచి, ఎలగందుల మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి నుంచి, మధుకర్ గారు నందిపేట నుంచి, దాసి రామచంద్రం గారు కాశీబుగ్గ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి, క్రిష్ బొలినా గారు మాంచెస్టర్ నుంచి, వీరు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మనకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఐఎమ్ ఎంజాయింగ్ వివిధ భారతి ఫర్ ద ఫస్ట్ టైం అంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్ కీప్ లిజనింగ్ అవర్ వివిధ భారతి రెగ్యులర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్ ఆల్ ద వే ఫ్రమ్ మాంచెస్టర్. తర్వాత రామచంద్రారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బొడ్డు షేకులు శ్యామల గారు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. గట్ల కవిత గారు మెట్పల్లి జగిత్యాల నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దీర్ఘ సుమంగళి భవ అనే ఒక సినిమాలో ఆయన కనిపిస్తారు, జేమ్స్ బాండ్ గెటప్ లో 1998 లో.

ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వంలో నటించారు దాసరి నారాయణరావు గారు. మీరు అందులో రాజశేఖర్ గారు, రమ్య కృష్ణ హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. అందులో రమ్య కృష్ణ గారి ఫాదర్ రోల్లో కనిపిస్తారు దాసరి నారాయణరావు గారు. అందులో రమ్య కృష్ణ గారు ఆయన ఫాదర్ ని జేమ్స్ బాండ్ గా ఊహించుకుంటారనమాట. అదొక ఇమాజినేషన్ సీన్. అది మా నాన్న జేమ్స్ బాండ్ అని ఒక సాంగ్ కూడా ఉంటుంది అందులో, చాలా బాగుంటుంది ఆ పాట. అందులో దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్ లో సరదాగా ఫనీగా అందరినీ అలరించారనమాట. అది కరెక్ట్ ఆన్సర్ దీర్ఘ సుమంగళి భవ అనే సినిమాలో. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే ఉత్సాహంగా మీరు ప్రతిరోజు పార్టిసిపేట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి. రాంగ్ ఆన్సర్స్ పంపించినా పర్లేదు, మళ్ళీ రేపు కూడా షో టైం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు షో టైంని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఒక సాంగ్ వచ్చేస్తుంది, పెళ్ళాం ఊరెళ్తే సినిమా నుంచి. చిర్రావూరు విజయ్ కుమార్ సాహిత్యానికి మణిశర్మ గారి సంగీతం, బాలుగారు పాడింది. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15:50 అవుతోంది. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు చూసేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శక్తిశీలిలో ఒక ఉమెన్ అచీవర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆవిడ సాదా సీదా ఉమెన్ కాదు, ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న పేరు. ప్రతిరోజు శక్తిశీలిలో ఎంతో మంది మహిళా మనులు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటాం కదా, ఇవాళ కూడా అలాంటి ఒక సక్సెస్ స్టోరీనే మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఇప్పుడు భారత మహిళా క్రికెట్ చరిత్రలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుని ఇటీవల వెరీ రీసెంట్లీ ఒక 4-5 డేస్ బిఫోర్ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని క్యాప్టెన్ ఇన్నింగ్స్తో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న సక్సెస్ స్టోరీ ఈనాటి మన శక్తిశీలి. ఆలోచించండి, మీకు ఏమన్నా పేరు తాడితే నాకు మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మరి కాసేపట్లో ఆమె గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ శక్తిశీలిలో. వండర్ఫుల్ సాంగ్ వస్తోంది దేవగారి కాంపోజిషన్లో, హరిహరన్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యం, మాస్టర్ సినిమా నుంచి. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

226 అవుతుంది కరెక్ట్ గా స్టూడియో క్లాక్ లో. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇంతకు ముందు నేను ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది కదా, చాలా మంది శ్రోతలు పంపించారు నాకు ఆన్సర్స్. ఈ టైంలో పంపరేమో అనుకున్నాను, బట్ షో వింటూనే ఉన్నారు చాలా మంది శ్రోతలు. ఇప్పటికీ మనకి సంతోషి గారు, తర్వాత సుజాత శ్రీనివాస్ గారు చింతల నుంచి, ఎన్ శ్రీనివాస్ తుకారాం గేట్ నుంచి, అండ్ గోర్లఖాన్ దొడ్డి విలేజ్ అంటే ఇది, పొత్తింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, వీళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించిన పేరు. ఎస్, ఇప్పుడు బాగా వినపడుతున్న పేరు హర్మన్ప్రీత్ కౌర్. ఎస్, ఆమె గురించే ఇవాళ మన శక్తిశీలి. ఇప్పుడు ప్రపంచమంతా ఆమె పేరు పలుకుతోంది. ఆమె బ్యాట్ తాకితే బంతి బౌండరీకి వెళ్తుంది, కానీ ఆమె ఆత్మవిశ్వాసం తాకితే చరిత్ర రాస్తుంది. 2025 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆమె నాయకత్వమే ప్రధాన బలం. హర్మన్ కేవలం కెప్టెన్ కాదు, మహిళా క్రికెట్ను దేశ గౌరవంగా మార్చిన పేరు. మాట్లాడుకుందాం హర్మన్ ప్రీత్ విజయ ప్రస్థానం, అలాగే ఆమె టీమ్ స్పిరిట్ గురించి కూడా ఇవాళ శక్తిశీలిలో మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మనందరిలో కూడా స్పిరిట్ నింపే ఒక మంచి సాంగ్ వస్తోంది కౌశల్య కృష్ణమూర్తి సినిమా నుంచి. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఉన్ని కృష్ణన్ పాడిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా, ఉగాది సినిమాలో పాట అది. ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో సిరివన్నులు గారు రాసిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: శక్తిశీలిలో హర్మన్ప్రీత్ కౌర్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నవీ ముంబైలో 2025 ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. చాలా మంది ఉత్కంఠగా చూస్తున్నారు ఆ మ్యాచ్ని. వర్షం తర్వాత మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఒపోనెంట్ టీం సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ ఇన్నింగ్స్ వెనుక హర్మన్ ప్రీత్ మైండ్ గేమ్ ఉంది. మ్యాచ్ మధ్యలో జట్టు చాలా ప్రెషర్లో ఉన్నప్పుడు తానే క్రీజ్ లో నిలబడి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడింది కెప్టెన్ హర్మన్ కౌర్. తర్వాత బౌలింగ్ లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక టిపికల్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే షఫాలీ వర్మకి బౌలింగ్ ఇవ్వడం. ఆ నిర్ణయమే మ్యాచ్ ని మలుపు తిప్పిందని చెప్పాలి. ఫస్ట్ షఫాలీకి బౌలింగ్ ఇవ్వగానే చాలా మంది అసలు ఏం చేస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ అనుకున్నారు. కానీ షఫాలీ 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ని భారత్ వైపు తిప్పింది. అంత క్రేజీగా కూడా ఆలోచించగల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అనమాట. 52 పరుగుల తేడాతో భారత్ గెలిచింది ఆ మ్యాచ్. వరల్డ్ కప్ లిఫ్ట్ చేసింది. ఆ మ్యాచ్ విక్టరీ తర్వాత సోషల్ మీడియాలో హర్మన్ కౌర్ పంచుకున్న ఒక ఫోటో బాగా వైరల్ అయింది. మీకు గుర్తుంటే ఆమె ధరించిన ఒక టీషర్ట్ మీద క్రికెట్ ఈజ్ నాట్ ఎ జెంటిల్మెన్స్ గేమ్, ఇట్స్ ఎవ్రీ వన్స్ గేమ్ అని రాసింది. పురుషుల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో కూడా భారత మహిళా ఆటగాళ్లు శ్రమకి అద్దం పట్టే చిత్రం అది. అందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అసలు ఉమెన్ క్రికెట్ని పట్టి

0: టాగోర్ సినిమా నుంచి మణిశర్మ గారి కంపోజిషన్ లో చంద్రబోస్ సాహిత్యం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: മധുരിമ.
1: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తన సక్సెస్ స్టోరీ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఎక్కడి నుంచి ఎంతవరకు ఎదిగింది ఆమె, కేవలం స్పాన్ ఆఫ్ 7-8 ఇయర్స్లో అన్నది. హర్మన్ ప్రీత్ కౌర్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 120+. 2017 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 171 పరుగులు. ఇప్పటికీ టిల్ డేట్ ప్రపంచ మహిళా క్రికెట్లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. ఆమె కేవలం ప్లేయర్ కాదు, సింబల్ ఆఫ్ చేంజ్ అని చెప్పొచ్చు. జట్టులో ఆమె ప్లేయర్ మాత్రమే కాదు, ఒక కుటుంబం లాంటి నాయకురాలు. ప్రతి ప్లేయర్ మనస్సు చదవగలిగే మానసిక బలం హర్మన్ ప్రీత్ కౌర్ది. 2022 ఫైనల్ తర్వాత హర్మన్ కౌర్ చెప్పిన మాట గుర్తుందా? మేము మెడల్ మిస్ అయ్యాం కానీ లక్ష్యాన్ని కాదు అని. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ మీద వాళ్ళకి అలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వగలరు చెప్పండి. అదే ఆమె ధైర్యం. ఆమె చేసే ప్రాక్టీస్ కూడా ప్రస్తుత జెన్జీని ఊపేస్తోంది, క్రికెట్ మీదకి వాళ్ళ ఇంట్రెస్ట్ని పెంచేస్తోంది. డ్రోన్ వీడియోస్ కానీ, 3D షాట్స్ అనాలిసిస్ కానీ, వర్చువల్ విజన్ టూల్స్, ఫిట్నెస్లో ఆమె పురుష ఆటగాళ్ల కంటే బెటర్గా ఉందంట క్రికెట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఎంత గొప్ప విషయం కదా. ఇంకా మాట్లాడుకుందాం హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తొలి ప్రేమ సినిమా నుంచి దేవ కంపోజిషన్ లో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ అండ్ ఆమె వ్యూహాలు ఎలా ఉంటాయి, ఆమె ఒకసారి ఫిక్స్ అయితే మ్యాచ్ గెలిచి తీరాల్సిందే అన్న ఉక్కు సంకల్పం హర్మన్ ప్రీత్ కౌర్ది. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రయాణం పంజాబ్లోని మోగాలో మొదలై, మోగా అనేది ఒక మారుమూల గ్రామం, చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పుడు ప్రపంచమంతా ఆగి చూస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ని. ఎంతోమంది మహిళలకు ఇప్పుడు ఆమె ఒక ఇన్స్పిరేషన్. సరే, ప్రతి వాళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సక్సెస్ అనేది దానికి షార్ట్ కట్ లేదు. ఖచ్చితంగా మంచి ఫేజ్ ఉంటుంది, చెడు ఫేజ్ ఉంటుంది. హర్మన్ ప్రీత్ కౌర్ లైఫ్లో కెరీర్లో కూడా అలాంటి ఫేజ్ని దాటుకునే వచ్చింది. తను కూడా ఒక డార్క్ ఫేస్ చేసింది మధ్యలో, బట్ అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. సక్సెస్తో వాటన్నింటినీ వెనక్కి నెట్టేసింది కాబట్టి ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ఒక ఇన్స్పిరేషన్గా మారింది. అయితే యాక్చువల్గా హర్మన్ ప్రీత్ కౌర్ తండ్రి హాకీ ఆటగాడు, కానీ తన కూతురు చేతిలో మాత్రం క్రికెట్ బ్యాట్ పెట్టారు ఆయన. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. బ్యాట్ బాట అయిందనమాట. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. హర్మన్ ప్రీత్ కౌర్ పేరు సైలెంట్గా ఉంటుంది, కానీ ప్రతిసారి ఆ పేరు పలికినప్పుడు భారత క్రికెట్ గర్వంతో తలెత్తుకుంటుంది. ప్రజెంట్ ఆమె టార్గెట్ T20 వరల్డ్ కప్. కౌర్ అంటే కరేజ్. హర్మన్ ప్రీత్ కౌర్ గెలిచింది బౌండరీలు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి హృదయం. అందుకే మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే హర్మన్ ప్రీత్ కౌర్కి. ఇది ఈనాటి శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

ఇవాళ షోలో మనం విన్న ఆ చివరి పాట నువ్వొస్తావని సినిమాలోది. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, పోతుల రవికిరణ్ సాహిత్యం, రాజేష్ సుజాత పాడిన పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 3 గంటలు దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: हमारे पास मन्नत खान, समारा खान, मोहम्मद अनजान, सैफ अली, कमाल खान, मरियम बानो और मोहम्मद अली. आपकी पसंद का ये गाना सुनिए.

0: ఆకాశవాణి వేదభారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. శ్రోతలు 103.2 MHz పై

ప్రసారమయ్య అభిరుచి ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. ఇందులో ముందుగా అన్నమయ్య సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు

వెల్లుల్ల లక్ష్మిరెడ్డి కాలం నుండి భూలక్ష్మి, భూమేశ్వర్, కిషోర్, శ్రీకాంత్, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ సహస్ర, నర్సయ్య, పద్మ, మహర్షి, నరేందర్, శ్యామల, భారతి, వీరందరి కోసం అన్నమయ్య సినిమా నుండి ఈ పాట

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం తాత మన్మడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ కానాజీ గూడ ఇంద్రనగర్ నుండి శ్రీనివాస్, పద్మవతి, శ్రీకాంత్, సంధ్య, సాయి భూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి వీరందరి కోసం తాత మన్మడు సినిమా పాటను ఆలపించిన వారు సుశీలమ్మ గారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
4: అబ్బా అదిరింది.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఇందులో మరో ఉత్తరం వసేరాములమ్మ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య వీరందరి కోసం వసేరాములమ్మ సినిమా నుండి ఈ పాట

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. చెల్లెలి కాపురం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిధి, వీరందరి కోసం చెల్లెలి కాపురం సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి వింపిన శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే మరో ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. రాజకోట రహస్యం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మిరెడ్డి కాలం నుండి భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, హర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజని, భార్గవి, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయరాణి వీరందరి కోసం రాజకోట రహస్యం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం గుంటూరు కారం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణు, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాహుల్, శ్రీకాంత్, భాగ్యవీర్, నరేందర్, భూదేవి, నాగమణి వీరందరి కోసం గుంటూరు కారం సినిమా నుండి ఈ పాట.

శ్రోతలను తాను మీరు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు వింటారు కొన్ని లలిత గీతాలు.

0: పాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన్ మొటిమలా
5: సై బాత్,
4: గజ్జా బబ్బలా
5: సై బాత్,
4: నడువల కామరా
5: సై బాత్,
4: బొరద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: అసలైన నోట్టు ఎందుకు ఆడుతున్నావు?
9: బ్రో, ఇది చిరిగింది.
8: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
9: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
8: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
10: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
7: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
10: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846-25-3344.
11: ప్రకటన తర్వాత మరో లలిత గీతం వింటారు.

0: దారుణులు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:46. ఇప్పుడు వింటారు సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి సమర్పించి ప్రాయోజిత కార్యక్రమం.
1: సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారు సమర్పించు ప్రాయోజిత కార్యక్రమం.
2: సహస్ర చంద్రదర్శనం అంటే మనిషి జీవితం సాఫల్యమైనట్టే. ప్రముఖ కవి గణపురం దేవేందర్ మాతృమూర్తి, గణపురం సాయమ్మ గారి సహస్ర చంద్రదర్శనము, ఆయుష్కామయాగము, తులాభారము వేడుక సందర్భంగా సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారి శుభాకాంక్షలు.
3: నమస్కారం. సహస్ర చంద్రదర్శనం అంటే 1000 పున్నములు చూసిన పురుషుడికి స్త్రీలకు చేసే మహోత్సవం. మనం కేవలం పురుషులకు మాత్రమే ఈ ఉత్సవం చేయడం చూస్తూ ఉంటాం. కానీ మన ధర్మంలో స్త్రీని శక్తి స్వరూపంగా, ఇంటికి దీపంగా కొలుస్తాం. ఆ దీపం 1000 పున్నములు వెలుగుతూ ఇంటిని కాపాడిందంటే అది ఎంత గొప్ప విషయం. ఈరోజు పురుషులతో పాటు పురాణాల్లో 1000 చంద్రులను దాటిన మహిళామణుల గురించి మనం తెలుసుకుందాం. అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ, ఆమె పాతివ్రత్యం ముందు త్రిమూర్తులు కూడా చిన్నపిల్లలయ్యారు. త్రిమూర్తులను తన బిడ్డలుగా చేసుకున్న మహాశక్తి ఆమె. అనసూయాదేవి వేల సంవత్సరాలు తపస్సు చేసింది, అంటే లక్షల పౌర్ణిమలు చూసింది. చంద్రుడు స్వయంగా అత్రి అనసూయల పుత్రుడిగా జన్మించాడని అంటారు. సహస్ర చంద్రదర్శనం చేసుకున్న అమ్మమ్మ నానమ్మ అనసూయతో సమానం. ఆమె దీవెన ఉంటే ఆ ఇంటికి ఏ రోగం రాదు, ఏ శోకం రాదు అని నమ్మకం. అందుకే ఆ రోజు ఆడపిల్లలంతా ఆ పెద్దావిడ కాళ్లకు పసుపు రాసి అనసూయలా కలకాలం ముత్తైదువుగా ఉండండి అని మొక్కుతారు. వశిష్ఠ మహర్షి సతీమణి అరుంధతి. సప్తర్షి మండలంలో వశిష్ఠుని పక్కనే వెలుగుతున్న నక్షత్రం. ఆమె పాతివ్రత్యం, జ్ఞానం, త్యాగం సాటిలేనివి. వివాహ సమయంలో ఇప్పటికీ వధూవరులకు అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తాం. ఎందుకు? వేల ఏళ్ళు చెక్కు చెదరని దాంపత్యానికి ఆమె ప్రతీక. 1000 పౌర్ణములు కలిసి చూసిన భార్యాభర్తలు వశిష్ఠ అరుంధతుల అంశాన్ని శాస్త్రం చెబుతుంది. ఇంట్లో 81 సంవత్సరాలు నిండిన స్త్రీమూర్తికి సహస్ర చంద్ర దర్శన మహోత్సవం చేస్తుంటే ప్రత్యక్షంగా అరుంధతి దర్శనమే కదా. ఆ తల్లికి నమస్కరిస్తే మన దాంపత్యం కూడా అలాగే నిలబడుతుంది. స్వయంభవ మనువు కుమార్తె దేవహూతి. కర్దమ ప్రజాపతిని వివాహమాడింది ఆమె. భర్త తపస్సుకు వెళ్ళినా ఒంటరిగా ఆశ్రమం కాపాడుతూ 9 ఆడపిల్లలను కపిల మహాముని తీర్చిదిద్దిన మహాసాధ్వి ఆమె. వృద్ధాప్యంలో కొడుకు కపిలుడి దగ్గర సాంఖ్యయోగం నేర్చుకుని మోక్షం పొందిన జ్ఞానమూర్తి ఆమె. భాగవతంలో ఆమె కథను మనం చూస్తాం. వేల పౌర్ణిములు చూసిన తల్లి దేవహూతిల జ్ఞానవృద్ధురాలుగా ఉండడమంటే జన్మసార్థకమే కదా. సహస్ర చంద్రదర్శనం నాడు అమ్మమ్మ నానమ్మ చెప్పే కథలు, ఇచ్చే సలహాలు కపిలుడి గీతతో సమానం. ఆ మాటలు వింటే సంసార సాగరం దాటడానికి దారి దొరుకుతుంది. పాండవుల తల్లి కుంతి. శతశృంగ పర్వతంలో, అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో, కురుక్షేత్రం తర్వాత కూడా ఎన్నో కష్టాలు చూసిందామె. కానీ ధర్మాన్ని వీడలేదు. శ్రీకృష్ణునికి మేనత్త ఆమె. కురుక్షేత్రం అయ్యేనాటికి ఆమె వయసు 100 దాటింది, అంటే 1200 పౌర్ణమీలకు పైగా చూసింది. చివరకు ధృతరాష్ట్ర గాంధారి సమేతంగా వానప్రస్థానానికి వెళ్ళి తపస్సుతో శరీరం చాలించింది. సహస్ర చంద్ర దర్శనం పొందిన స్త్రీ కుంతిమాతల కష్టాల కొలిమిలో కాలిన బంగారం. ఆమె ఆశీర్వాదం ఉంటే పాండవులకు శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్టు మనకు దైవబలం తోడవుతుంది. ధృతరాష్ట్రుని ధర్మపత్ని గాంధారి. భర్త గుడ్డివాడని తెలిసి తాను కూడా జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకున్న మహాపతివ్రత. 100 కౌరవులకు జన్మనిచ్చిన తల్లి. యుద్ధంలో పుత్రులందరినీ కోల్పోయినా ఆమె ధర్మం తప్పలేదు. శ్రీకృష్ణుని శపించే శక్తి కూడా ఆమె తపస్సుకు ఉంది. కానీ ఆమె అలా చేయలేదు. 100 పైగా జీవించి చివరకు హిమాలయాల్లో తపస్సు చేస్తూ దేహత్యాగం చేసింది. ధర్మమూర్తిలానే బతికింది. వెయ్యి చంద్రులను చూసిన స్త్రీ గాంధారిలా త్యాగమూర్తి. ఆమె కంటి నుండి వచ్చే చూపు కాదు, మనసు నుండి వచ్చే దీవెన మనల్ని కాపాడుతుంది. అందుకే సహస్ర చంద్ర దర్శనం చేసిన స్త్రీమూర్తి తల నిమిరితే సాక్షాత్తు గాంధారిమాత ఆశీస్సులా భావిస్తారు. మార్కండేయుడు, భీష్ముడు, వశిష్ఠుడు ఎంత గొప్పవారో, అనసూయ, అరుంధతి, దేవహూతి, కుంతి, గాంధారి అంతే గొప్పవారు. భార్యాభర్తలు ఇద్దరు జీవించి ఉంటే ఇద్దరికి కలిపి సహస్ర చంద్ర దర్శన మహోత్సవం చేయాలి అంటారు. అప్పుడు వారు లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు అవుతారు. భర్త లేని స్త్రీకి ఒంటరిగా చేసినా పూర్ణ ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆమె శక్తి స్వరూపం, ఒంటరిగా కూడా కుటుంబాన్ని నడిపే దీపం. ఆ రోజు ఆమెకు నూతన వస్త్రాలు, ముత్తైదువులతో పసుపు కుంకుమలు, గాజులు ఇచ్చి నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండు అని దీవిస్తారు. ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, అమ్మ 1000 పౌర్ణములు చూశారు అంటే ఆ ఇల్లు గుడితో సమానం. ఆమె మాట వేదం, ఆమె చూపు దీవెన, ఆమె పాదం పట్టుకుంటే మోక్షానికి దారి. సహస్ర చంద్ర దర్శనం అంటే ఆ ఆచారం మనకు చెప్పేది ఒక్కటే, మాతృదేవోభవ అంటూ తల్లిని దైవంగా చూడడం. ఆ తల్లి 1000 వెన్నెలలు చూసిన తల్లైతే ఆమె సాక్షాత్తు జగన్మాతతో సమానమే. కాబట్టి ఇంట్లో పెద్దమ్మకు ఈ వేడుక చేయండి. ఆమె ఒడిలో తలపెట్టి అమ్మా అని పిలవండి. ఆ ఒక్క పిలుపు చాలు, ఆమె 1000 చంద్రుల చల్లదనాన్నంతా మనమీద కురిపిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే, గౌరీ నారాయణనీ నమోస్తుతే.
2: సహస్ర చంద్ర దర్శనం అంటే మనిషి జీవితం సాఫల్యమైనట్టే. ప్రముఖ కవి గణపురం దేవేందర్ మాతృమూర్తి, గణపురం సాయమ్మ గారి సహస్ర చంద్ర దర్శనము, ఆయుష్కామ యాగము, తులాభారము వేడుక సందర్భంగా సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారి శుభాకాంక్షలు.
3: సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న మహనీయులు కూడా, మహాపురుషులు కూడా మనకు పురాణాల్లో కనిపిస్తారు. ముర్కండు మహర్షికి 16 ఏళ్లకే ఆయుష్ తీరిపోతుందని తెలిసి మార్కండేయుడు శివుని శరణు వేడాడు. యముడు వచ్చిన వేళ శివలింగాన్ని కౌగిలించుకుని చంద్రశేఖరాష్టకం స్తోత్రం చేశాడు. శివుడు ప్రత్యక్షమై కల్పాంతం వరకు చిరంజీవివై ఉండు అని వరం ఇచ్చాడు. ఆయన 1000 పౌర్ణములు చూశాడు. ప్రళయకాలంలో కూడా శ్రీమన్నారాయణుని వటపత్రశాయిగా దర్శించిన మహానుభావుడు ఆయన. సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వ్యక్తిని చూస్తే సాక్షాత్తు మార్కండేయుణ్ణి చూసినట్టే అని పెద్దలు అంటారు. ఇది మృత్యువును గెలిచిన జీవితానికి గుర్తన్నమాట. 1000 చంద్రులను చూడడం అంటే 1000 సార్లు ధర్మ అధర్మాల సంఘర్షణను చూడడం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్ముడు అంపశయ్య మీద 58 రోజులు ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూశాడు. ఆయన వయసు అప్పటికీ సుమారు 150 ఏళ్ళు, అంటే 1800 పౌర్ణమిలకు పైగా చూశాడన్నమాట. ధర్మరాజు ఆయన్ని ఆశ్రయించి రాజనీతి, మోక్షధర్మం అడిగి తెలుసుకున్నాడు. సహస్ర చంద్ర దర్శనం పొందిన పెద్దలు భీష్ముడిలా ధర్మసూక్ష్మాలు తెలిసిన నడిచే గ్రంథాలయాలు. వారి మాట వింటే మనకు శాంతి పర్వం, అనుశాసనిక పర్వం విన్న పుణ్యం వస్తుంది. 1000 పౌర్ణిమలంటే 1000 సార్లు తపస్సు చేసినంత పుణ్యం. సహస్ర చంద్ర దర్శనం రోజు దంపతులిద్దరికీ కలిపి చేస్తే అది వశిష్ట అరుంధతుల దాంపత్యానికి మనం ఇచ్చే నీరాజనం అన్నమాట. 80 ఏళ్ళు కలిసి కాపురం చేసిన ఆ జంటను చూస్తే సప్తర్షి మండలం భూమి మీదకు దిగివచ్చినట్టు ఉంటుంది. సహస్ర చంద్ర దర్శనం అంటే చంద్రుణ్ణి చూడడమే కాదు, చంద్రుడికి జన్మనిచ్చిన వారిని స్మరించుకోవడం కూడా. అత్రి అనసూయ, సప్తర్షులలో ఒకరైన అత్రి మహామునికి తపశ్శక్తిని మెచ్చి త్రిమూర్తులు ఆయనకు పుత్రులుగా జన్మించారు. ఆయన కంటి నుండి చంద్రుడు ఉద్భవించాడు. అత్రేహ నేత్రాత్ సముత్పన్న చంద్ర. అత్రి మహర్షి మహాపతివ్రత అనసూయదేవిల 1000 పౌర్ణిమలు దాటి లోక కళ్యాణం కోసం తపస్సు చేశారు. సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న పెద్దలు అత్రి మహర్షిల చంద్రుడంతటి చల్లని మనసు, చంద్రుడికి వెలుగునిచ్చే తపస్సు కలవారని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ వేడుకలో పెద్దల నుదుట చంద్రవంక బొట్టు పెట్టి చంద్రునిలా చల్లగా ఉండండి అని దీవిస్తారు. రామాయణంలో దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని వర్ణన. అంటే 700,000 పౌర్ణములకు పైగా చూశాడు. దశరథుడు వృద్ధాప్యంలో పుత్రులు లేరని బాధపడ్డాడు. వశిష్ఠుని సలహాతో యాగం చేస్తే 4 పుత్రులు కలిగారు, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. సహస్ర చంద్రదర్శనం రోజు పెద్దలు చేసే దీవెనకు ఆసక్తి ఉంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ, సంతాన వృద్ధిరస్తు, ఐశ్వర్యవంతులవ్వండి అని వారు దీవిస్తే అది దశరథుడి యాగ ఫలితంతో సమానం. ఎందుకంటే వారు పలికేది 1000 పౌర్ణిమల అనుభవం నుండి వచ్చిన వాక్కు. వృద్ధవాక్యం వేదవాక్యమని అందుకే అంటారు. భాగవతంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడితో అంటాడు, మానవ జన్మ దుర్లభం. అలాంటి మానవ జన్మ ఎత్తి 1000 పౌర్ణిమలు చూశారు అంటే ఆ జీవితం ఎంత పుణ్యమో ఆలోచించండి. మార్కండేయుడిలా మృత్యుంజయులై, భీష్ముడిలా ధర్మపరులై, వశిష్ఠుడిలా జ్ఞానులై, అత్రిలా తపస్వి, దశరథుడిలా పితృదేవతలై మన మధ్య ఉన్నారు మన పెద్దలు. సహస్ర చంద్రదర్శనం అనే వేడుక కేవలం వారికి సన్మానం కాదు, మనం మన సంస్కృతికి, పురాణాలకు, ధర్మానికి ఇచ్చే గౌరవం. ఇంట్లో 81 సంవత్సరాలు నిండిన పెద్దలకు ఈ వేడుక జరిపించాలి. వారి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. ఎందుకంటే వారి ఒక్క దీవెన చాలు మనకు 1000 చంద్రుల వెలుగు మన సొంతమవ్వడానికి. సర్వేజన సుఖినో భవంతు.
2: సహస్ర చంద్రదర్శనం అంటే మనిషి జీవితం సాఫల్యమైనట్టే. ప్రముఖ కవి గణపురం దేవేందర్ మాతృమూర్తి, గణపురం సాయమ్మ గారి సహస్ర చంద్రదర్శనము, ఆయుష్కామ యాగము, తులాభారము వేడుక సందర్భంగా సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారి శుభాకాంక్షలు.
1: ఇంతవరకు మీరు సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
0: కార్యక్రమంలో ఒక చిన్న పాట వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అంతవరకు ఇదే పాట వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది.

ఉంది. అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క అన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ వేడుకలను ఉదయం 8:30 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ సూచించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల సముదాయానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల్లో ప్రజాస్వామ్య స్పూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పలు జిల్లాల్లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ఈ మాక్ పార్లమెంట్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనగామ, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15న జీవో నెంబర్ 679 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కమిటీ మొదటిసారి సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. జూన్ 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల విద్య, వివాహానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా 0 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు పోస్టాఫీస్ లేదా బ్యాంకులో సుకన్య సమృద్ది ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ది యోజన పథకం గురించి ఏటూరు నగరం తపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్ గోపికృష్ణ ఆకాశవాణికి వివరించారు.
1: ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది చిన్నపిల్లలు, ఆడపిల్లలైన వాళ్ళు 0 నుంచి 10 ఇయర్స్ లో పిల్లలకి ఎన్యువల్టీ ఉంటుంది స్కీమ్. రేపటి తరం కోసం ఆడపిల్లలకి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి స్కీమ్. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశంగా ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టంలో 30 DEO పోస్టులను ఖాళీగా ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు, డీఏలు, పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, అమ్మకు అక్షరమాల కార్యక్రమం, అంగన్వాడీ యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గర్భధారణ దశ నుంచి 3 ఏళ్ల వయసు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని సీతక్క తెలిపారు. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొదటి రోజు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి భారీ మార్పు ఉండదు. ఆ తర్వాత 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. రేపు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్లో దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ,
2: నేను చాలా ఇబ్బందిగా ఉన్నా, నెల రోజుల నుంచి పల్లెల్లో ధాన్యం ఉన్నా ఆ ధాన్యాన్ని గవర్నమెంట్ కొనకుండా చిన్న చిన్న కారణాలతోటి రైతు మంది కానీ కమిషన్ మంది కానీ ప్రభుత్వం కుమారులేని కమిషన్ లేని ఇలాంటి చిన్న చిన్న కారణాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ లేదు? ఏం ప్రభుత్వం చాలా ప్రజలకు నిలిచింది. మండలానికి బిడ్డలు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిలిస్తే ఆ గిడ్డలు కూడా నిర్మాణం కాలేదు. ఆ గిడ్డలు నిర్మాణం చేస్తుంటే
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి సామాజిక అభివృద్దికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. आदौ मुख्याः वार्ताः. कर्णाटके कांग्रेस दलस्य नेतृत्वे विधायक दलस्य नेतुः चयनाय उपवेशनं प्रवर्तते. म्यांमारस्य राष्ट्रपतिः मिन आंग लाइंग इत्यसौ अद्य 5-दिवसीय भारत यात्रायै बिहारस्य गयां सम्प्राप्तः. तेन महाबोधि मंदिरस्य दर्शनं कृतम्. ऋतु विज्ञान विभागेन उक्तं यत् वायुमंडलीय परिस्थितिभिः अनुमीयते यत् दक्षिण पश्चिम प्रावृत् आगामिषु 4-5 दिनेषु केरलस्य तमिलनाडोः च कतिपय भागेषु आगमिष्यति. अमेरिकायाः रक्षामंत्री पीट हेक्सेथ इत्यसौ अवोचत् यत् यदि संधेः प्रयासाः विफलाः भविष्यन्ति चेत् अमेरिकायाः सेना ईरानं विरुध्य सैन्य कार्याचरणं विधातुं पूर्णरूपेण सन्नद्धा वर्तते. अपि च बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकीरेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलं निर्णायक चक्रे प्रविष्टम्. अथ वार्ताः विस्तरेण. कर्णाटके कांग्रेस दलस्य नेतृत्वे विधायक दलस्य नेतुः चयनाय उपवेशनं प्रवर्तते। निवर्तमान मुख्यमन्त्रिणः सिद्धारमैया वर्यस्य त्यागपत्रं राज्यपालेन थावरचन्द गहलोतेन पूर्वमेव स्वीकृतम्। उपवेशनस्य अनन्तरं अखिल भारतीय कांग्रेस कमिटी इत्यस्य सचिवः रणदीप सिंह सुरजेवाला वार्ताहरान् सम्बोधयिष्यति। अस्माकं वार्ताहरेण सूचितं यत् अस्मिन् उपवेशने डीके शिवकुमारः औपचारिकरूपेण विधायकदलस्य नेता चयनितो भविष्यति। इतः पूर्वम् अपि डीके शिवकुमारः राज्यपालम् आमिलत्। उपवेशनस्य अनन्तरं प्रशासनस्य रचनायै अपि सः राज्यपालाय प्रतिवेदनं दास्यति। इलेक्ट्रॉनिक सूचना प्रौद्योगिकी मंत्री अश्विनी वैष्णव अद्य नोएडायाः सूरजपुरस्थितस्य लोहम इति समवायस्य भ्रमणम् अकरोत्। अयम् समवायः महत्वपूर्ण खनिनाम् उन्नत सामग्रीणां च उत्पादनं विदधाति। अत्रावसरे श्री वैष्णवः अवोचत् यत् लिथियम बैटरी स्थायी चुंबक इत्येतौ आधुनिक प्रौद्योगिक्यां महत्वपूर्णां भूमिकां निभालयतः। प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः परिकल्पना वर्तते यत् एतेषां निर्माणं भारते स्यात्। एतेषां प्रौद्योगिक्यः विकासः स्वदेशस्तरे भवेत्। श्रीवैष्णवेन उक्तं यत् अस्याः परिकल्पनायाः अनुरूपं लोहं नामकेन समवायेन सफलतापूर्वकं जटिल प्रौद्योगिकी विकसिता।
4: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए। आज उस प्लांट को देखने का मौका मिला। लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया।
3: म्यांमारस्य राष्ट्रपतिः मिन आंग लाइंग इत्यसौ अद्य पञ्चदिवसीय भारत यात्रायै बिहारस्य गयां सम्प्राप्तः। तेन बोधगया स्थितस्य विश्वप्रसिद्धस्य महाबोधि मन्दिरस्य दर्शनं विहितम्। राष्ट्रपतिना तत्र बोधि वृक्षस्य अधः प्रार्थना अपि कृता। अत्रावसरे म्यांमारस्य राष्ट्रपतिना बकरावर स्थिते ऐतिहासिके सुजाता मन्दिरे शिरं नत्वा बोधगया स्थितस्य बर्मी मठस्य यात्रा कृता। राष्ट्रपतिना सह वरिष्ठाधिकारिणः बौद्ध प्रतिनिधयः उच्चस्तरीय प्रतिनिधिमण्डलम् अपि अवर्तत। संस्कृतवार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। ऋतुविज्ञान विभागेन उक्तं यत् वायुमण्डलीय परिस्थितिभिः अनुमीयते यत् दक्षिण पश्चिम प्राविट् आगामिषु चतुष्पञ्च दिनेषु केरलस्य तमिलनाडोः च कतिपय भागेषु आगमिष्यति। अरबसागरे बंगालखात्यां लक्षद्वीपे कन्याकुमार्यां च प्राविट् अग्रे समेधते। ऋतुविज्ञान विभागेन केरलस्य अष्ट जनपदेषु अद्य प्रचण्ड वृष्टेः पूर्वानुमानं विधाय पीतवर्ण सञ्चेतना प्रसारिता। ऋतोः प्रतिकूलता कारणेन जून मासस्य तृतीय दिनं यावत् मत्स्यजीविनः केरल लक्षद्वीप तटयोः समुद्रे उद्यमं न कुर्वन्तु इति परामर्शः अपि प्रदत्तः। सेनाप्रमुखः जनरल उपेन्द्र द्विवेदी अवोचत् यत् भारतीय सशस्त्र बलानि उच्चस्तरीय सतर्कतायां विद्यन्ते। आवश्यकता विद्यते सति ऑपरेशन सिन्दूर 2.0 इति सिन्दूराभियानस्य द्वितीय चरणाय सन्नद्धानि सैन्यबलानि वर्तन्ते। पुणे नगरस्य खडकवासला स्थितायां राष्ट्रिय रक्षा अकादम्यां स्नातकान् सार्धैकशततमस्य दलस्य पासिंग आउट परेड इति प्रयाणं सम्बोधयता जनरल द्विवेदिना उक्तं यत् सिन्दूराभियाने दृढसंकल्पेन प्रत्युत्तरप्रदानस्य क्षमता प्रदर्शिता। तेनोक्तं यत् एतत् अभियानम् इदानीम् अपि सन्ततं प्रवर्तते। जनरल उपेदी अवोचत् यत् सिन्दूराभियाने भारतीय सैन्यबलानां मध्ये तारतम्यम् अवलोकितम्। सममेव वयं भविष्यकालाय आत्मानं सन्नद्धं कुर्महे। सेनाप्रमुखेण स्नातकाः व्यावसायिकनेतृत्वस्य राष्ट्रसेवायाः च सर्वोच्चमानकान् यथावत् प्रवर्तितुम् अकारिताः।
5: जहाँ तक ऑपरेशन सिंदूर की बात है, ये अभियान अभी जारी है। इसमें फिलहाल केवल अस्थायी रूप से संघर्ष विराम है, इसलिए भारतीय सशस्त्र बल ऑपरेशन सिंदूर 2.2 की संभावना को ध्यान में रखते हुए पूरी तैयारी कर रहे हैं। इस समय हमारा ध्यान तीनों सेनाओं के बीच बेहतर तालमेल बढ़ाने पर है, साथ ही हम भविष्य के युद्धों के लिए खुद को और अधिक सक्षम बना रहे हैं। जैसा कि मैंने पहले कहा था, आने वाले समय के युद्ध केवल जमीन, समुद्र और हवा तक सीमित नहीं रहेंगे।
3: प्रधानमंत्री नरेन्द्र मोदी श्वः प्रातः 11 वादने आकाशवाण्याः मन की बात कार्यक्रमे जनैः साकं स्वविचारान् प्रकटयिष्यति। कार्यक्रमोऽयं मासिक रेडियो कार्यक्रमस्य 34th प्रभागः वर्तते। अयं कार्यक्रमः आकाशवाणी दूरदर्शनयोः अन्तर्जालीय पटले प्रसारयिष्यते। एतदतिरिच्य कार्यक्रमोऽयं आकाशवाण्याः अन्तर्जालीय वेब फलकं समेत्य न्यूज ऑन AIR मोबाइल ऐप इति तन्त्रांशे अपि उपलब्धः भविष्यति। प्रमुखः रक्षाध्यक्षः जनरल अनिल चौहानः अद्य नवदिल्लीस्थे राष्ट्रिय समर स्मारके सैन्यत्रयेण प्रदत्तेन गार्ड ऑफ ऑनर इति सम्मानेन सह सैन्य सेवाभ्यः निवृत्तिं स्व्यकरोत्। अयं समारोहः देशस्य सर्वोच्च सैन्याधिकारी रूपेण तदीय विशिष्ट कार्यकालस्य समापनस्य प्रतीकः अवर्तत। समर स्मारके पुष्पांजलिं समर्प्य जनरल चौहानेन उक्तं यत् सैन्यत्रयस्य गार्ड ऑफ ऑनर इति सम्मानेन सह सेवानिवृत्तिः तस्मै अत्यंतं सम्मानप्रदं वर्तते। जनरल अनिल चौहानः गतशताब्दस्य 81वें वर्षे भारतीय सेनायां सेवाम् अवाप्य 40 वर्षेषु देशसेवायां महत्वपूर्ण पदेषु कार्यम् अकरोत्। लेफ्टिनेंट जनरल NS राजा सुब्रमण्यः जनरल अनिल चौहानस्य स्थानं स्वीकरिष्यति। अमेरिकायाः रक्षामंत्री पीट हेग्सेथ इत्यसौ अवोचत् यत् यदि संधेः प्रयासाः विफलाः भविष्यन्ति चेत् अमेरिकायाः सेना ईरानं विरुध्य सैन्य कार्याचरणं विधातुं पूर्णरूपेण सन्नद्धा वर्तते। अल्पसंख्यक कार्यमंत्री किरेन रिजिजू अद्य सूचितवान् यत् प्रथमवारं भारतीय हज मिशन संस्थया हज समन्वयस्य संचारस्य च उत्कृष्टतायै सऊदी हज उमराह मंत्रालययोः प्रतिष्ठितौ लाबाटियम पुरस्कारौ प्राप्तौ। सामाजिक संचार माध्यमेन श्री रिजिजू अकथयत् यत् 26,000 वर्षस्य हज यात्रायाः मुख्य चरणस्य सफलता अल्पसंख्यक कार्य मंत्रालयस्य भारतीय हज समित्याः सऊदी अरब देशे भारतीय राजदूतस्य नेतृत्वे भारतीय हज मिशन इत्यस्य जेद्दाह नगरस्य महाव्यवस्थापकस्य च मध्ये अविच्छिन्न समन्वयं प्रतिबिम्बयति। बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रिंकी रेड्डी चिराग सेट्टी इत्यनयोः युगलं निर्णायक चक्रे प्रविष्टम्। उपांत्य चक्रे भारतीय दलेन दक्षिण कोरिया दलं पराजितम्। महिलानां अंतरराष्ट्रीय क्रिकेट क्रीडायां अद्य भारत इंग्लैंड दलयोः द्वितीया 20-20 स्पर्धा भविष्यति। इयं स्पर्धा ब्रिस्टल नगरे भविष्यति। भारतीय समयानुसारेण सायं 7 वादने स्पर्धा आरप्स्यते। इति वार्ताः।
6: आकाशवाणी
7: నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వింటారు మహాభారతంలోని అరణ్యవాస ఘట్టం. వినిపిస్తారు మాధవి పెద్ద గంగారాం బృందం.

కౌరవ సభలో దుర్యోధనుడు పాండవులతో మాయజూదమాడి జూదములో వారి రాజ్యముతో గెలుచుకొని రాజ్య సమేతముగా గెలుచుకొని ఐదుగురిని అన్నాడు. పాండవులారా, ఓడినోడు ఓడిన వాళ్ళు 13 ఏళ్ళ అడవి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వస్తే అప్పుడు భాగాన్ని ఇస్తామన్నాడు. ధర్మాన్ని కోల్పోయిన పాండవులు అటువంటి ఆ అరణ్యవాసానికి ద్రౌపదితో సమేతంగా ఐదుములు పట్టుకొని వెళ్ళినారు.

మహారాజుడైన అడి అంత పాండవులు ధర్మరాజు ఐదుగురి ద్రౌపదితో ఐదుగురితో ఆరుగురైన అరణ్యవాసమునకు వస్తుంటే ధర్మరాజు వెంట వందలాది మంది ప్రజలు ఈ దుర్యోధనుని దురాజ్య పేక్షతో ఈ ఢిల్లీ నగరంలో ఉండే బదులు ధర్మరాజు పోతమని వందలాది ప్రజలు వచ్చి ధర్మరాజు వెంట అడవిలో సూర్యవనములు ఆశ్రమము కట్టుకొని ఆశ్రమంలో

అప్పుడైనా ద్రౌపదితో సమేతంగా ఆరుగురు పాండవులు ఉంటే వాళ్ళు ప్రజల్ని చూసిండు ధర్మరాజు. నా గురించి వందలాది మంది ప్రజలు నా వెంట వస్తున్నారు. ఎన్ని మధురమైన మాటలు మాట్లాడినా వాళ్ళకి తినడానికి అన్నము పట్టడన్నం కావాలి కదా అని సూర్యదేవుని ఆరాధించి సూర్యదేవుని తపస్సులో మెచ్చి అక్షయ పాత్రని సంపాదించాడు. అక్షయ పాత్రని సూర్యుడు వరముగా ఇచ్చి, ధర్మరాజా ఈ ద్వాపర యుగములో నీవెన్నెన్లో అడవి సరిస్తావో అన్నింత మట్టు దాకా సూర్యుడు ఉదయించినంత మట్టికెళ్ళి సూర్యుడు అస్తమించే వరకు దీంట్లో అన్నము కొదవ ఉండదు, రాత్రిపూట దీంట్లో అన్నం పుట్టదని అక్షయ పాత్రని ఇస్తుంటే ఆ పాత్రతో వచ్చినటువంటి ప్రజల్ని అన్నం పెట్టుకుంటూ ఆదరిస్తూ ఆ ప్రజల్ని కాపాడుకుంటూ చిన్నగైతే

0: అప్పుడైన ధర్మరాజు ఆ ప్రజల్ని ఆరాధిస్తూ ప్రజలందరూ సంతోషముగా ధర్మరాజు సమక్షంలో ఉన్నాడు. దుర్యోధనుడు దుర్వాసుని రప్పించుండు. 5 రోజులు పంచభక్ష పరమన్నం భోజనం పెట్టి, ఏ దుర్వాస మనీంద్రమా, నీకేదే ఒక వరం అడుగుతున్నా అన్నాడు.
1: ఏ వరం?
0: ఒరే దుర్యోధన, చాలా దుర్మార్గుడు అనుకున్నావే, నాకు 5 రోజులు భోజనం పెట్టి సంతోష పెట్టావే, నీకే కావాలో కోరుకోమన్నాడు.
1: సరే,
0: నా శత్రులైన పాండవులు సూర్యవనములో ఉన్నారు, దగ్గరికి వెళ్ళి వారిని 2000 మంది శిష్యులతోని 2 గంటల రాత్రికి పోయి, ఆ 2 గంటల రాత్రిలో ధర్మరాజును అడగాలి, నాకు భోజనం కావాలి ధర్మజ, భోజనం పెట్టి అడిగితే ఆ భోజనం పెట్టనా మంచిది, వాళ్ళని దీవించు, లేక భోజనం పెట్టకపోయానంటే ధర్మరాజు 5 పాండవులని చావాలని శపించి ఆ రమ్మని చెప్పని వరకు దుర్యోధను బాడుకు కట్టుబడి అప్పుడైనా తన శిష్యులతో

పర్ణశాల వద్ద వచ్చే వరకు ధర్మరాజు పర్ణశాల వద్ద ఎప్పుడు నిలబడ్డాడు, అప్పుడు సతీ సమేతముగా రూపంతో ఐదుగురు ఆరుగురు వచ్చి మునీశ్వరుని వేడుకొని రాత్రి సమయంలో ధర్మరాజు స్వామి, ఓ దుర్వాసవా పిడింగవా స్వామి, మీరు మహా తపనిష్ఠులు భక్తులు, మీకు ఈ రాత్రి సమయంలో వచ్చ

నీకేం కావాలి స్వామి అని చెప్పి అడుగుతుంటే, ఆ ధర్మరాజైనా అడగడానికి ఏం లేదు ధర్మరాజా, పరమ భక్తుడు ఈ మాట ఆడిన మాట తప్పవని చెప్పి నిన్ను ఎట్లంటే, నేను 2000 మంది శిష్యులతో ఉన్నాను, నా శిష్యుల్ని సరే ఈ కడుపు నిండా భోజనం పెట్టమన్నాడు ధర్మరాజు. ఈ రాత్రి సమయంలో అక్షయపాత్రుడు ఏమి దొరకదు కదా అని చింతిస్తుంటే కృష్ణ పరమాత్ముడు అప్పుడు మరో రూపంలో వచ్చి, ధర్మరాజా ఇది తగిన భోజనం పెడతారమ్మని చెప్పి ఆ భీముని వెంట పెట్టుకొని తామర కొలలో నీళ్లు, ఒక పనస పనసాకులు, కొండ మామిడి పొలములు 3 తీసుకొని వచ్చి ఆ 3 ఆ మునిపుంగవులందరిని అన్నాడు, స్వామి మీరు నదికి వెళ్ళి ఆ నదిలో స్నానాలు చేసి వచ్చే వరకు మీకు కోరినటువంటి భోజనము

స్నానం చేసి వచ్చే వరకు తగినంత ఇష్టమైన భోజనం పెడతాం. అమ్మని వరకు స్నానాలు చేసి అనుష్ఠానములు తీర్చుకొని వచ్చి ఏనాడు కూర్చున్నారో పనసాకులతో భోజనం వేసా. ఆ పనసాకులతో వేసినాడు మంచి నీ వస్తరే వరుసంగా కూర్చుండబెట్టి పనసాకులు తలియాకులతో ఇస్త్రాకులతో దాంట్లో కామర కొలలో నీళ్లు మజ్జికి చెంపు పెట్టినాడు. ఆ ఒక్క కుండ మామిడి పొలములు ఏనాడు వాళ్లకు పెట్టిండో స్వామి ఈ బీదవాణి అన్నం.

ఓ మునిపుండవా, భోజనం చేయమరెవరికందరూ అన్నపూర్ణ దేవిని మనస్సులో తలుచుకొని ఆ కుండమావడి పొలముతో ఎప్పుడు భోజనం చేసిందో అందరు భోజనాలు చేసి హస్తపాదాలు శుద్ధి చేసుకుని ఆశ్రమంలో కూర్చున్నారు. పర్ణశాలలో కూర్చుండే వరకు అప్పుడైనా ఆ దుర్వాసుడు ధర్మరాజన్ స్వామి రెండు కొట్టి వెళ్ళకొచ్చింది. ఎందుకంటే ధర్మానందన ఆ పాపిష్టి దుర్యోధనుడు పంచభక్ష పరమన్నం పెట్టి 5 రోజులు పెట్టి మిమ్మల్ని అన్నం పెట్టి రాత్రిపూట పోయి ధర్మరాజు అన్నమును అడుగు, నీవు శిష్యులతో పోయి అన్నం అడిగితే అన్నం పెట్టినా మంచిది, అన్నం పెట్టపోయితే వాళ్ళని 5 సరిపోయేటట్టు శపించరమ్మని నేను ఇస్తే పంపుతుంటే వాళ్ళ మాట విని నేను ఇక్కడికి వస్తుంటే ఎవరు పెట్టలేనటువంటి అమృత తుల్యమైనటువంటి భోజనములు పెట్టినావు, మా కడుపు తృప్తి అయింది. ఓ ధర్మానందన, ఎన్ని రోజులు వాడు 30 తిప్పలు పెట్టినా వాని వంశము నిర్వంశమవుతుంది. 100 మందితో సమేతంగా దుర్యోధనుడు చస్తాడు. ఒక్క నీవు ఒక చక్రవర్తి అయ్యి రాజ్య పరిపాలన అన్నవుతాను.

ఇవన్నీ ముప్పు తిప్పలు పెట్టినా ఆ పాపిష్టి నీ వంశము నిర్వంశమైతది. నీవే చక్రవర్తి అవుతావు. ఇదే నా వాక్కని దీవించి సరానాపురము. దుర్యోధన సభలోకి వచ్చే వరకు దుర్యోధనుడు అంటాడు, మా మౌనీశ్వరుడు అంటే దుర్వాసుడు కోపిష్టి, అతని మాటకు ధర్మరాజు అన్నం పెట్టాడు, రాత్రి పొడవైంది అతనికి అన్నం పెట్టాడు, అతడు భోజనం చెయ్యడు, ఇదంతా బట్టి వ్యర్థము, ఆ శపించి వస్తాడని సంతోషము కొద్ది వచ్చి

పాదదర్శనం పాప విమోచనం, సంభాషణం సర్వతీర్థం, గురుదర్శనం మోక్షరేగం అన్నారు స్వామి. మీ ఎటువంటి తపస్సులు సాధువులు కలిసిందంటే సాధు దర్శనం కొన్ని పాపాలు తొలగిపోతాయట. సంభాషణం అంటే మీతో రెండు ముచ్చుత్తు మాటలు మాట్లాడితే పరమ జ్ఞానులు కాబట్టి దైవాన్ని స్మరించే దైవ భక్తులు మీతో

మోక్ష ప్రదాయకుడైతాడు నాయన ధర్మరాజా. నీ దగ్గర భక్తి ఉంది, జ్ఞానం ఉంది, అన్ని విధాలు ఉన్నావు. ఒరే దుర్యోధన అని ధర్మరాజుకు దీవించినాడు. ఒరే దుర్యోధన, అవురా, నాకు పట్టెడు అన్నమంటే పంచభక్ష కూరగాయలతో భోజనం పెట్టావు. ధర్మరాజన్న దగ్గరికి అయితే అతడు ఏమని, ఎవరి బిడ్డలే నీ కొండ మామిడి పొలములు ఎవరికి దొరకని కొండ మామిడి ఎక్కడ దొరుకుతుందిరా, కొండ గుహలలో ఉండేది పళ్ళు తెచ్చిండు. అడివిచ్చి ఆ పనసాకులు, పనసాకులో ఎవడు తింటాడు, ఎంత ధర్మాత్మ తిరుకాకులు, పనసాకులో భోజనం తినాలని. మళ్ళా తామర కొండలో నీళ్లు, అంత పరమ పుణ్యటువంటి భోజనం పెట్టిండు మాకు. దుర్యోధన నీవెన్ని తిప్పులు పెట్టినా వాళ్ళ రంజం తిరిగి వస్తారు. 12 ఏళ్ళు గడిపి 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపి నీకు ఒక్క ఎక్కంటే 13 ఏళ్ళకు వస్తారు. వాళ్ళకు రాజ్యం అవుతుంది, ఇవ్వకపోయితివా. ఆ కౌరవులు నువ్వు 3 మంది సర్వనాశనమయ్యి దుర్యోధను, ఆ భీముడు, ఆ కౌరవులు, పాండవులు, ఈ 100 మందిని తప్పకుండా చంపుతారే. దుర్యోధన వారి చేతుల మరణం, ధర్మరాజుకు రాజ్యం తప్ప. దుర్యోధను అంటాడు, వాడికి కోపం వచ్చింది, తిన్నింటి అవసరాలు లెక్క పెట్టినట్టు నా ఇంట్లో భోజనం చేసిండు, నన్నే చావుస్తావురా అని అంటున్నాడే. వీడి మాటలకు అబద్ధం, మా కళ్ళం నిజమైతయా? ఎంతైనా వీడు ఒక సాధనలో ఏం తెలుసు, సాధనలు ఎవడు ఎవడు మంచి భోజనం పెడితే వాడిని పొగుడుతావు. మీ మాట నాకెంత, అరే సాధువు, నువ్వు నాకు అన్నమాట రఘుతా అనుకున్నావు, నేనెక్కడ శ్రీమంతుని, నువ్వెక్కడ అడివి తీరి సాధువు, నీ నా నీ మా పాదాలకు వేసిన చెప్పుతో సమానమరా అన్నాడు. ఆ మాట ఎప్పుడు అన్నాడో, అరే దుర్యోధన నా మాట నీ కాలు చెప్పుతో సమానమా, అదే నీ నా మాట కాలు చెప్పుతోనైతే అదే మాట తిరగకపోగాక. నీవు ఒక ఎట్లంటే ఆ దుర్యోధను కదా దెబ్బతోని 2 తొరలు విరిగి

నీవు దేవుని గదాయుతముతో నేల మీద పడతామని చెప్పి శపించుతాను శిష్యులతో వెంటపోయిన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతాయుంటే అప్పుడైనా పాండవులు అక్కడ ఇక్కడ ఈ సూర్యావనం సంవత్సరం అయిపోయింది, వీడికెళ్ళి రెండవది రామారి శ్వనము పోదామని చెప్పి వాళ్ళు ఒక్క ద్రౌపది ఆరుగురు పాండవులు ప్రజలతో

రామారు శివనములకు రామారు శివనములకు వచ్చి అప్పుడు నలుగురు తమ్ములు నరికినారు. తమ్ములు మాకులు తెగ నరికి చక్కని పర్ణశాల కట్టిండ్రు. ధర్మగడ్డితో ఒక్క ద్రౌపది బరడాగుల పానుపు వల్లిండ్రు. బరడాగుల పానుపు వల్లి ఆ ధర్మగడ్డితోని సింహాసనం మీద సింహాసనం ఎప్పుడు అల్లిండో. భీముడు ధర్మగడ్డితో సింహాసనములు తుంటే సింహాసనం మీద ధర్మరాజు కూర్చున్నారు. ఇరు ప్రక్కల తమ్ములు కూర్చున్నారు ద్రౌపదితోని సమేతంగా రామారు శివనములో.

అటువంటి ఆ పాండవులు ఒక రాఘవ రామారుషను పర్ణశాల కట్టుకొని ఉన్నారు. ఉంటుంటే రామారుషి వనములో ఉండటానికి ఆ సంగతి కృష్ణ పరమాత్మ గుర్తయి ఆ కృష్ణ పరమాత్ముడు అక్కడికి వెళ్ళి ద్వారకా నగరం నుంచి నా మరుదులకు ఒక గండమున్నదే ఈ వనములో మా బావ మరుదులకు చెప్పి

రావాలని వాదన రుక్మిణి సమేతంగా ఉన్న కృష్ణుడు ఆ పాండవుల పర్ణశాల దగ్గర ఎప్పుడు ప్రత్యక్షమైందో అక్కడ మాయం ఇక్కడ పడింది ప్రత్యక్షమై మురళిగానలోలుడైన చేతిలో మురళి బట్టి ఏనాడు పట్టు పిదంబ్రదారి ప్రత్యక్షమైందో ఐదుగురు పాండ

కృష్ణ పరమాత్మకు నమస్కరించి కృష్ణుని వెంట పెట్టుకుని తెచ్చి తన రాజ్య సింహాసనంలో కూర్చుని పెట్టిన ఆ ధర్మగడ్డి సింహాసనం మీద కూర్చుని పెట్టి బాబా చాలా రోజులకు వస్తీవి కృష్ణ, ఇన్నాళ్లకు నీ రూపం మాకు కనబడినంటే మర్దులారా బాబా ధర్మరాజా ఏమి లేదు కానీ మీరు జూదమాడి రాజ్యము కోల్పోయి అడవిలోకి వచ్చినని తెలిసి మిమ్మల్ని చూడాలని వచ్చిన అందుకాబట్టి ధర్మరాజా మీరు భగవంతుని దయవల్లా మీరంతా క్షేమంగా ఉన్నారు కాబట్టి చెల్లెలు ద్రౌపది మీరంతా క్షేమంగా ఉన్నారు అందుగురించి మీరు ఈనాడు ఇక్కడ ఉంటారు గాని ఒక సంవత్సరం అన్ని దిక్కుల పండ్లు ఫలాలు తిరుగుండ్రి గాని దక్షిణా భాగంలో పండ్లు ఫలాలకు

0: పండ్లు పొలాలు తినవద్దని ఎప్పుడన్నాడు? ఆ పండ్లు పొలాలు తినవద్దని ఎప్పుడన్నాడు? అప్పుడైనా మాటలు ఐదుగురు విన్నారు. విని రోజు నలుగురు ఆ వనములకు పొలములు కోతి తూర్పు ఉత్తరము పడమటి కోతున్నారు. కానీ దక్షిణ భాగములకు ఎవరు కోతలేరు. భీముడంటాడు, ఏంది రామ అన్న, మా బావ కృష్ణుడు దక్షిణ భాగముకు మీరు పండ్లకు పోవద్దు అన్నాడు. పండ్లు తెంపుకోవడానికి పోవద్దు, ఆ మూలకు విడిచిపెట్టమని చెప్పన్నాడు. దీంట్లో ఏముండని చూస్తే భీముడు అనుకోని దీంట్లోకి నేను పోయి చూస్తాను. దక్షిణాభాగం కస్తుంటే రామా ఋషి అతడేం చేసేది? శ్రీరామయనుచును రామ రామ రామ రామ అని శివ శివ అని వచ్చిన వాళ్లకు, శివనామ శరణతో వచ్చిన వాళ్లకు రమ్మని చేరదీసి వాళ్ళ కోరిన దానమిచ్చి పంపాలి. పంపుతుంటే ఒకనాడు శ్రీమన్నారాయణుడు, ఏమిరా దేవుడు ఒక్కడే అని చెప్పన్నారు, ఏ రూపంలో ఉన్న పరమాత్మ ఒక్కడే అని, వీడికి రామనామం అంటే ఎందుకు చేదు, శివనామం అంటే ఎందుకు తీపి, మరి వాళ్ళని బెదిరిస్తున్నాడు, వీళ్ళని కొడుతున్నాడు, వీళ్ళ లక్షణం ఏందని నారాయణుడే నేను పోయి చూస్తానని. నారాయణుడు ఒక అయ్యరి స్వామి వేషం కట్టుకున్నాడు, చేతులు అక్షయ పాత్ర పట్టుకున్నాడు, మూడు నామాలు పెట్టి శివా నారాయణ అని చెప్పి బదియింతు నారాయణ.
1: ఇంతవరకు మీరు రంగస్థలి కార్యక్రమంలో మహాభారతంలో అరణ్యవాసం.
2: ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్త

కార్యకర్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 23 నుండి 30 వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి కనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ 23 నుండి 30 వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించే ముందు కొన్ని ప్రమాణాలున్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ డ్రోన్లను చక్కగా మన యొక్క వ్యవసాయంలో ఉపయోగించి చక్కటి ఫలసాయాన్ని పొందగలరని రైతులందరికీ సూచిస్తున్నారు. ఈ విధంగా రైతులు వ్యవసాయంలో డ్రోన్లను ప్రధానంగా పురుగు మందుల పిచికారికి వినియోగిస్తున్నారు. పురుగు మందులు పిచికారి చేయడానికి కూలీల కొరత ఎక్కువగా ఉండటం వలన వివిధ పంటల్లో డ్రోన్లను వినియోగించి రైతులు పురుగు మందులు పిచికారి చేస్తున్నారు. అలాగే అభ్యుదయ రైతులు డ్రోన్లను కొనుగోలు చేసి కొన్ని ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రానున్న కాలంలో డ్రోన్ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వ్యవసాయ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు మన నిపుణులు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ, వ్యవసాయ శాఖ వారు డ్రోన్ల నియమాలను 2021 రూపొందించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ, భారత ప్రభుత్వం వారు వ్యవసాయంలో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయటానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలను 2022 ఏప్రిల్ 2023 విడుదల చేయడం జరిగింది. కావున అభ్యుదయ రైతులు, డ్రోన్ల ఆపరేటర్స్ ఈ నిర్దిష్ట ప్రమాణాలపై అవగాహన ఏర్పరచుకొని పాటించాలి. వివిధ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయడం కొరకు నిర్దిష్ట ప్రమాణాలను పాటించడం అనేది డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం కొరకు కొనుగోలు చేసేటప్పుడు కనీస ప్రమాణాలను పాటించడం అనేది మరొక అంశం. ముఖ్యంగా యువ రైతులు డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో వివిధ రకాల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక కంపెనీకి మరో కంపెనీకి డ్రోన్ల మధ్య వ్యత్యాసము ఉంది. గత 3 సంవత్సరాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడానికి అనేక పరిశోధనలు చేపట్టి నిర్దిష్ట

విధానాలను రూపొందించడం జరిగింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ కంపాసాగర్ వారి ఆధ్వర్యంలో వివిధ పంటల్లో నిర్దిష్ట ప్రమాణాలను పాటించి డ్రోన్లతో పురుగు మందులు పిచికారిపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాలను రైతు పొలాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున పరిశోధన ఫలితాలు, క్షేత్ర ప్రదర్శన ద్వారా సేకరించిన సమాచారం మేరకు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను రైతులు సూచించడమైనది. కనీస ప్రమాణాలను రైతులకు సూచించడం జరిగింది. డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా తయారీదారుడికి పౌర విమానయాన శాఖ ఆమోదించిన టైప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అంటే డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం వ్యవసాయంలో చిన్న డ్రోన్ 25 కిలోల కంటే తక్కువ స్థూల బరువు ఉన్న వాటిని మాత్రమే వినియోగించాలి. రైతులు డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే యుఐఎన్. ప్రతి డ్రోన్కి ఒక యుఐఎన్ ఉంటుంది. తయారీదారుడు తప్పనిసరిగా టైప్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ మోడల్ను పత్రాలను నమోదు చేసుకుంటే పౌర విమానయాన శాఖ వారు డిజిటల్ స్కై ఫోటో కార్నర్ యుఐఎన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్కు ఏ విధంగా ఛాయిస్ నంబర్ ఉంటుందో అలాగే డ్రోన్కు యుఐఎన్ అనేది ఉంటుంది. డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం యుఐఎన్ లేకుండా డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం చట్టరీత్యా నేరమని గమనించాలి. కావున డ్రోన్ కొనుగోలు చేసేటప్పుడు యుఐఎన్ వ్రాసిన డిజిటల్ స్కై ఫోటో కార్నర్లో నమోదై ఉండాలి. ఒకవేళ పాత డ్రోన్ను మరొకరి దగ్గర నుండి కొనుగోలు చేసేటప్పుడు యుఐఎన్ నమోదయి ఉంటే దానిని ఫారం D3 అనే పత్రాన్ని వినియోగించి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి పేరు మీద నమోదు చేసుకోవాలి. అలాగే డ్రోన్ కొనుగోలు చేసి వ్యవసాయంలో వినియోగించడానికి పౌర విమానయాన శాఖ భారత ప్రభుత్వంచే గుర్తింపబడిన సంస్థ నుండి పైలట్ లైసెన్సు పొంది ఉండాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, నిపుణులు మన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ప్రమాణాలు మనం పాటించాలి, చక్కగా పాటించి చక్కగా మన వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్ల ద్వారా మందులను పిచికారి చేసి చక్కటి పంటలు పండించి లాభదాయకంగా రైతులందరూ ముందుకు సాగగలరని ఆశిస్తూ ఈ విధంగా మనకు సూచనలు తెలియజేశారు.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినే ముందు కొన్ని ప్రకటనలు వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు మరియు వాటి ఉపయోగం గురించి వివరిస్తారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాల ఉద్యోగులు, సూక్ష్మ జీవన శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి ప్రసాద్ గారు. 7:45 సినీ గీతాలు వింటారు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:40 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ చార్లెస్ గారి సూక్తులు వింటారు. 6:40 ప్రాంతీయ వార్తలు, 6:50 సంస్కృతుల వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:50 తెలుగులో వార్తలు, 7:15 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రంలో ప్రసారమవుతాయి. 8:30 బాలభారతి కార్యక్రమం వింటారు. 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సాయంత్రం 10 నిమిషాలు వివిధ భారతి కార్యక్రమాలు ఉంటారు. ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్టంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ద మలయాళ 140వ దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్టపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్టపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
2: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
1: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సీఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ పారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
3: As far as Operation Sindoor is concerned, firstly it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
4: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
1: మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ అంగ్ హ్లైంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్

0: విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యకుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యోమిన్ ఆంగ్లాంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యకులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు మరియు వాటి ఉపయోగం గురించి వివరిస్తారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాల ఉద్యోగులు, సూక్ష్మ జీవన శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి ప్రసాద్ గారు.
2: కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు మరియు వాటి ఉపయోగం గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జే సాయిప్రసాద్ గారు తెలియజేసిన వివరాలు

నమస్కారం రైతు సోదర సోదరిమణులారా. ప్రస్తుతం రసాయన ఎరువుల వినియోగం అధికంగా పెరిగింది. దీనివల్ల నేల సారం తగ్గడము, ఉత్పత్తి వ్యయం పెరగడము, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జీవన ఎరువులు రైతులకు ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మరి జీవన ఎరువులు అంటే ఏమిటి? నేలల్లో లేదా మొక్కల వేర్ల వద్ద నివసిస్తూ మొక్కలకి అవసరమైన పోషకాలను అందించే ఉపయోగకరమైన సూక్ష్మజీవులను జీవన ఎరువులు అంటున్నారు. ఇవి జీవించి ఉండే సూక్ష్మజీవులు కావడం వల్ల వీటిని జీవన ఎరువులు అని పిలుస్తున్నారు. జీవన ఎరువులు రకాలు తెలుసుకుంటే ముఖ్యంగా నత్రజని స్థిరీకరణ చేసే జీవన ఎరువులలో రైజోబియం అనేది ఒక ముఖ్యమైన సూక్ష్మజీవి. ఈ రైజోబియము పప్పుధాన్యాల వేర్లల్లో గడ్డలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా వాతావరణంలోని నత్రజనిని మొక్కలకు అందిస్తుంది. ఉదాహరణకు మనకి పప్పుధాన్యాలలో శనగ, పెసర, మినుము, కంది వంటి పప్పు దినుసుల పంటలలో ఈ రైజోబియం బ్యాక్టీరియంని జీవన ఎరువుగా ఎక్కువగా వాడడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ జీవన ఎరువు నత్రజని స్థిరీకరణ చేసే జీవన ఎరువు గురించి చెప్పుకుంటే అజిటోబ్యాక్టర్. ఇది పప్పు ధాన్యేతర పంటలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ అజిటోబ్యాక్టర్ నేలలో స్వేచ్ఛగా జీవిస్తుంది, అదేవిధంగా నత్రజనిని కూడా స్థిరపరుస్తుంది. మూడవ నత్రజని స్థిరీకరణ జీవన ఎరువు అజోస్పైరిల్లము. దీనిని మనము వరి, మొక్కజొన్న, చెరుకు వంటి పంటలకు ఉపయోగపడుతుంది. సో రెండో రకం జీవన ఎరువు చూసుకుంటే భాస్వరం కరిగించే జీవన ఎరువులు. మనకి తెలుసు మన నేలల్లో భాస్వరము ఎప్పుడు కూడా ఎక్కువ శాతంలోనే ఉంటుంది. కానీ కొన్ని ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియాలు నేలలో కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. వీటిని భాస్వరం కరిగించే జీవన ఎరువులు అంటున్నాము. మళ్ళీ మూడవ రకం జీవన ఎరువు పొటాషియం కరిగించే బ్యాక్టీరియా. సో వీటిని నేలలో పొటాషియంని మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి. సో నాలుగో రకం మైకోరైజా. ఇవి శిలీంధ్రాలు. ఇవి వేర్ల విస్తరణ పెంచుతాయి, నీరు మరియు పోషకాలను ఎక్కువగా గ్రహించేందుకు సహాయపడతాయి. సో జీవన ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలు: రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుంది. ఈ జీవన ఎరువులు వాడడం వల్ల ముఖ్యంగా మనము 20-25% వరకు రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే సూక్ష్మజీవుల సంఖ్య పెరగడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడుతుంది. సో అదేవిధంగా పంట దిగుబడి పెరుగుతుంది. పంట పెరుగుదల మెరుగై మంచి దిగుబడులు వస్తాయి. అదేవిధంగా రైతుకు ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల ఎకరానికి మనకి 2-3 బ్యాగుల యూరియాని వాడడంతో రైతులకు ఖర్చులు పెరిగిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎరువుల ఖర్చు తగ్గి రైతులకు లాభం పెరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. సో ఈ జీవన ఎరువులు వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదు. అందులో ముఖ్యంగా నేల కాలుష్యం తగ్గుతుంది, నీటి కాలుష్యం తగ్గుతుంది. జీవన ఎరువులను ఎలా వాడాలి? మరి ఈ జీవన ఎరువులను ముఖ్యంగా మనకు 3 రకాలుగా మనకి పంటకి వాడచ్చు. అందులో ఒకటి విత్తన శుద్ధి మరియు మొక్కల వేర్ల ముంచడం ద్వారా వాడచ్చు, నేలలో కలపడం ద్వారా వాడచ్చు. ఈ మొదటి పద్ధతి విత్తన శుద్ధిలో ముఖ్యంగా మనం విత్తనాలను, జీవన ఎరువులను పూతలా పట్టించాలి. ఉదాహరణకి 1 కిలో విత్తనానికి సుమారు 25 గ్రాముల జీవన ఎరువులు అవసరం పడుతుంది. సో రెండో రకం పద్ధతి మొక్కల వేర్ల ముంచడం. కొన్ని వరి నారు గాని, కొన్ని కూరగాయల మొక్కలు గాని వాటిని, వాటి వేర్లను మనము జీవన ఎరువుల ద్రావణంలో ముంచి మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది. అది రెండో రకం పద్ధతి. మూడో రకం పద్ధతి ఏంటి అంటే నేలలో కలపడము. సో మనకు తెలుసు గేదెల నుంచి వచ్చే ఆవు పేడ కానీ, ఎఫ్ఐఎము, అదేవిధంగా కంపోస్ట్ కానీ, వీటితో ఈ జీవన ఎరువులను కలిపి పొలంలో వెదజల్లడం అనేది ఈ మూడవ పద్ధతి. జీవన ఎరువులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముఖ్యంగా మనము గడువు ముగియని ప్యాకెట్లను కొనుగోలు చేయాలి. వీటిని చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. నేరుగా ఎండలో ఉంచకూడదు. రసాయనాల పురుగు మందులతో కలిపి వాడకూడదు. అదేవిధంగా

0: వ్యవసాయ శాఖ మరియు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనల మేరకు మాత్రమే జీవన ఎరువులు వాడడం జరుగుతుంది. జీవన ఎరువులు మరియు సేంద్రీయ వ్యవసాయము, ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఎందుకు అనంటే మనము ఈ రోజులో చూస్తున్నాము ఎన్నో రకాల రసాయన ఎరువులు, రసాయన మందుల వల్ల పెద్ద పెద్ద రోగాలు రావడం జరుగుతుంది. వాటిని తగ్గించుకోవడానికని వాటికి ప్రత్యామ్నాయంగా మనం జీవన ఎరువులను వాడడం జరుగుతుంది. ఈ జీవన ఎరువులు అనేటివి ఒక సేంద్రీయ వ్యవసాయంలో ఈ జీవన ఎరువులు అనేటివి ఒక భాగము. నేల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, అదేవిధంగా ఈ జీవన ఎరువులు స్థిరమైన వ్యవసాయానికి ఆధారాన్ని చూపిస్తాయి. సో రైతుల విజయగాథ చూస్తే తెలంగాణలో అనేక మంది రైతులు రైజోబియం, అజోస్పైరిలం, పిఎస్బి, ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను ఉపయోగించి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. వరి, మొక్కజొన్న, పసుపు మరియు పప్పు ధాన్య పంటలలో యూరియాకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు. యూరియా మొక్కలకు నత్రజనిని అందించే ప్రధాన ఎరువు. అయితే యూరియా అధికంగా వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి జీవన ఎరువులను ఉపయోగించడం ద్వారా యూరియా అవసరాన్ని మనము 20-30% వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వరి పంటలో అజోస్పైరిలం వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది, అజోస్పైరిలం వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అదేవిధంగా యూరియా అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ అజోస్పైరిలం వాడే విధానాన్ని మనం చూసుకున్నట్టయితే నారు వేర్లను 2 కిలోల అజోస్పైరిలం కలిపిన ద్రావణంలో 20-30 నిమిషాలు ముంచి ఈ నారును మనము నాటువేయాలి. లేదా ఎకరానికి 2 కిలోల ఆవు పేడతో FIM ఫామ్ యార్డ్ మాన్యూర్తో కలిపి వేయాలి. మొక్కజొన్నలో 2 రకాల జీవన ఎరువులను వాడచ్చు. మొదటిది అజిటోబ్యాక్టర్, రెండవది అజోస్పైర్లము. సో ఈ రెండు కూడా నత్రజనిని స్థిరీకరణ చేస్తాయి, అదేవిధంగా మొక్క ఎదుగుదలను పెంచుతాయి. సో వీటి ప్రయోజనము ముఖ్యంగా మనకి 25-30% వరకు యూరియా మోతాదును తగ్గిస్తాయి. పప్పుధాన్య పంటలలో జీవన ఎరువుల ఉపయోగం చూసుకున్నట్టయితే మొదటగా రైజోబియం మనము ఎక్కువగా శనగ, పెసర, మినుము, కంది లాంటి పంటలలో మనము జీవన ఎరువులను వాడడం జరుగుతుంది. రైజోబియము వేర్లపై గడ్డలు ఏర్పరిచి నత్రజనిని స్థిరీకరిస్తుంది. పప్పుధాన్యాలకు అత్యంత ముఖ్యమైన జీవన ఎరువు. దీన్ని మనము విత్తన శుద్ధి లాగానే వాడడం జరుగుతుంది. విత్తన శుద్ధిలో ముఖ్యంగా 25 గ్రాములు జీవన ఎరువుల్ని మనము 1 కిలో విత్తనానికి పూత పూయడం జరుగుతుంది. సో వీటి ప్రయోజనం చూసుకున్నట్లయితే ఎకరానికి 20-30 కిలోల నత్రజనిని సమకూరుస్తుంది. అదేవిధంగా యూరియా అవసరము చాలా వరకు తగ్గుతుంది. సో పసుపు పంటలో జీవన ఎరువుల ప్రాముఖ్యత చూస్తే ముఖ్యంగా అజోస్పైర్లం, అజిటోబ్యాక్టరు మరియు ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియాని మనము పసుపు పంటలో వాడడం జరుగుతుంది. సో వీటిని వాడినప్పుడు మనము FIM ఫార్మ్యార్డ్ మాన్యువర్తో కలిపి ఎకరానికి 2-3 కిలోలు మనము వాడుకోవచ్చు. సో అదనంగా ఉపయోగించదగిన జీవన ఎరువులను చూసుకున్నట్టయితే మనకి ఫాస్ఫేట్ కరిగించే బ్యాక్టీరియా మనము జీవన ఎరువుని వాడితే ముఖ్యంగా DAP అవసరాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా KSB పొటాషియం కరిగించే బ్యాక్టీరియా పొటాష్ అందుబాటులో ఉంచుతుంది, మైకోరైజా పోషకాల గ్రహణాన్ని పెంచుతుంది. సో రైతులకు ముఖ్య సందేశం ఏంటంటే 100% యూరియాని పూర్తిగా ఆపడం సాధ్యం కాదు, కానీ జీవన ఎరువులు ప్లస్ సేంద్రీయ ఎరువులు ప్లస్ సమతుల్య రసాయన ఎరువుల వినియోగం ద్వారా యూరియా మోతాదును మనము 20-30% వరకు తగ్గించుకోవచ్చు. సో అందువల్ల జీవన ఎరువులు వాడండి, యూరియా ఖర్చు తగ్గించండి, నేల ఆరోగ్యాన్ని కాపాడండి. ధన్యవాదాలండి.
1: ఇంతవరకు మీరు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు మరియు వాటి ఉపయోగం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జే సాయిప్రసాద్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొని వడగాల్పులు వీల్చే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుంచి 43% మరియు మధ్యాహ్నం 16 నుంచి 35% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సేంద్రియ పసుపు సాగు విధానం మరియు యాజమాన్య పద్ధతుల గురించి. మోర్తాడ్ మండల షెట్పల్లి గ్రామ రైతు గంజాల అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామ రైతు, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గంజాల అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం పసుపు విత్తన శుద్ధి, నేల తయారీ, అదేవిధంగా మొదటి 30 రోజుల్లో నాటిన తర్వాత రైతు సోదరులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ గారు.
7: నమస్కారం సార్.
6: అశోక్ గారు, మరి పసుపు నాటే ముందు నేల తయారీ విషయంలో మరి రైతు సోదరులు ఎట్లాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి, మరి ఎట్లాంటి సన్నాహాలు చేసుకోవాలంటారు?
7: ముందుగా పసుపు పండించే రైతులకు నమస్కారం. నేల తయారీ అంటే మనము 2 నెలల ముందుగానే ఫ్లవ్ వేసి లేవల్ చేసి రెడీ ఉంచుకుంటున్నాం. ఈ లేవలింగ్లో ప్రధానంగా వర్షం పడ్డప్పుడు కానీ, మనం నీటి తడులు పెట్టినప్పుడు కానీ నీరు నిల్వ ఉండకుండా నీరు బయటకు వెళ్ళిపోయేటట్టు ఏటవాలుగా చేసుకోవాలి. దీని ద్వారా ముందు ముందు వచ్చే దుంపకుళ్ళు, దుంప ఈగ, దోమల్ని అరికట్టవచ్చు. ఇది ఎలా అంటే, మేము కొన్ని సంవత్సరాలుగా గమనించింది మన దుక్కులలో మూలలకి, అంటే ఒక గుడ్డంలో మూలలకి ట్రాక్టర్ నాగల ద్వారా దున్నడం వల్ల బొందలు అవుతాయి. ఆ బొందల్ని పైపైన కూడిపేస్తాం. ఇప్పుడు అవి 1-3 వర్షాలు పడగానే మళ్ళీ యథావిధిగా మూలలకు ఒడ్ల పొన్న లేకపోతే సంటర్ ఎక్కడో గుంతల్లాగాయి నీళ్ళాగడం స్టార్ట్ అవుతుంది. 1-2 వర్షాలకి భూమిలోకి నీరు మొత్తం ఇనికిపోతుంది. 4-5 వర్షాల తర్వాత నీరు ఆగడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా మురుగు తయారవుతుంది. మురుగు ఉంది అంటే దోమలు వచ్చేస్తాయి. ఆ దోమతోని ఆ దోమగుడ్లు పెట్టడము, దుంప ఈగ తయారు కావడము, ఇవన్నీ సమస్యలు వస్తాయి. తర్వాత ఆ సమస్యలు రాకుండా, అంటే అవి వచ్చిన మందులు ఉన్నాయి, చల్లేస్తాం, స్ప్రేలు కొట్టేస్తే పోతాయంటే, గత సంవత్సరం పంట దిగుబడిలో ఇంచుమించు రైతులందరూ గమనించే ఉంటారు, పసుపు వెళ్ళిన వాళ్ళకి అధిక దిగుబడి వచ్చింది, దుంపకూళ్ళు వచ్చిన వాళ్ళకి పూర్తిగా చాలా తక్కువ దిగుబడి, 10% కూడా రాలేదు. అలాంటి పరిస్థితి రాకుండా మనం నేల తయారీని ముందుగానే చేసుకుంటే, అంటే ఇలా గుంతలు లేకుండా నీళ్ళు ఆకుండా, సరే ఇప్పుడు టైం లేదు, రేపు ఎల్లుండి వర్షాలు పడతాయి, విత్తనాలు నాటేస్తాం, నాటేసిన తర్వాత నీరు నిల్వ ఉంటే ఒక 2-3 వర్షాలు పడిన తర్వాత పసుపు తోటలో పూర్తిగా తిరిగి చూసుకొని నీరు నిల్వ ఉంటే మట్టుకు ఖచ్చితంగా ఈ బోజల ద్వారా కానీ కాలువ ద్వారా కానీ తీసి బయటకు పంపించాలి. పంపించకుంటే మట్టుకు 99% దుంపకుళ్ళు దుంప ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం చాలామంది రైతులు 3G 4G అని మెట్లాగిలని చాలా విపరీతంగా జల్లినారు, అయినా 90% మందికి రోగం ఆగలేదు. ఇది రోగం రాకుండా మనం నేల తయారీని నీళ్లు నిల్వ ఉండకుండా తయారు చేసుకుంటే ఈ మందులు జల్లే అవసరం రాదు, పంటను కాపాడుకోవచ్చు. మరియు ముఖ్య విషయం ఏంటంటే మన గత 30-40 సంవత్సరాల క్రితం మన పెద్దలు పండించినప్పుడు ఏ మందులు వేయలేకుండ్రి, అప్పుడు చాలా దిగుబడి వచ్చేది, చాలా వాసన. పసుపు ఉడకబెడితే దాని దగ్గర ఉంటే మనం ఉండలేకపోయేంత అరోమా వాసన ఉండే. ఈ మందులు ఎక్కువ జల్లడం వల్ల ఆ అరోమా కలరు అన్నీ మెడిసినల్ వాల్యూ అంటే ఔషధ గుణాలు అన్నీ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు అనేది క్యాన్సర్కు మందు పసుపు అని, ఇప్పుడు మొత్తం మందులతో పండించిన పసుపు తినడానికి భయపడుతున్నారు జనాలు. అలాంటి పరిస్థితి వచ్చింది. మనం కూడా రైతులను తింటున్నాం, మన ఇంటోళ్ళ వాళ్ళు మనము అందరం అనారోగ్యం పాలవుతాం కాబట్టి అధిక దిగుబడులకు ఆశపడి విపరీతమైన మందులు వాడకుండా మనం ఎలాగో చెరువు మట్టి కానీ పశువులేరు కానీ ఎక్కువ వాడతాం కాబట్టి చిన్న జాగ్రత్తలు, నీళ్లు నిల్వ ఉండకుండా టయానికి మొక్కకి బలమైన ఎరువు వేయడం వల్ల అధిక దిగుబడి సాధించుకోవచ్చు, పంట మంచికి చేతికొచ్చే అవకాశం ఉంటుంది.
6: అంటే మీరు రైతు సోదరులకు రసాయనాలు తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు ఆలోచించాలని సలహా ఇచ్చారండి. మరి రైతు సోదరులు కొంతమంది అయినా సరే ఈ ఆలోచన చేసి మరి ఈ సంవత్సరం నుంచైనా వాళ్ళు అవలంబిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి అశోక్ గారు, మరి ఈ విత్తన శుద్ధి విషయానికి వచ్చేసరికి చాలామంది రైతులు చాలా రకాలుగా పాటిస్తారని తెలుస్తుంది కదండి, మరి ఈ విత్తన శుద్ధిలో మరి రైతులు మరి ముఖ్యంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు మంచి దిగుబడిని సాధించాలంటే?
7: ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు నేలలో అంటే పసుపు తోటలో నీరు నిలవడం ఒక ఎత్తు అయితే మనకి విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల కూడా దుంపకుళ్ళు కానీ అన్ని రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. మర్రి ఆకు తెగులని, ఆకుమచ్చ తెగులని ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మనకు ప్రధాన సమస్య ఏంటంటే విత్తన నిల్వ చేస్తాం, తర్వాత ఇప్పుడు ఒక వర్షం పడగానే తొందరగా ముక్కలుగా చేసి ట్రాక్టర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంత ఉందంటే ఎడ్లతోని బోజ కొట్టి తర్వాత ఏదో చేసే వాళ్ళం. ఇప్పుడు 2-3 గంటల్లో ఎకరాలు అయిపోతుంది కాబట్టి ఆ తొందరలో విత్తన శుద్ధి చేయట్లేదు. కావున విధిగా ఒకరోజు ముందుగానే విత్తన శుద్ధి చేసుకొని నాటడం వల్ల చాలా వరకు మొక్క నుంచి వచ్చే వేరు ద్వారా వచ్చే రోగాలను ఆపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడి చాలా ఇప్పుడు అన్ని మందుల షాపులలో దొరుకుతుంది, అగ్రికల్చర్ ఏవో ఆఫీసులలో కూడా ఉంటుంది.

0: బీసీ ల్యాబ్లో ఉంటుంది. ఒక డ్రమ్లో కడాయిలో ఒక హాఫ్ కేజీ వేసి దాంట్లో నీళ్ళు పట్టి గంపల్లో కోసిన దాన్ని ఒక 5 నిమిషాలు ఉంచి తీస్తే సరిపోతుంది. గంటలు గంటలు ఉంచేంత అవసరం కూడా పడదు. ఎందుకంటే మనం ముక్కలు కట్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన శిలీంధ్రాలన్నీ పోవడానికి. ఇంకొక పాత పద్ధతి ఏంటంటే, మనం విత్తనం నిల్వ ఉంచేటప్పుడే భూమిపైన వేపాకు పరిచి, విత్తనం కుప్పపై పూర్తిగా వేపాకు పరిచిన తర్వాత పైనుంచి పసుపు ఆకులు కానీ వేరే ఆకులు, వరిగడ్డి కానీ సొప్ప అని వేయడం వల్ల కొద్ది వరకు శుద్ధి అవుతుంది. అలా రైతులు చేయట్లేదు కాబట్టి విత్తన శుద్ధి అనేది మాత్రం టైం కేటాయించుకొని కంపల్సరీ చేయడం వల్ల చాలా మట్టుకు తెగుళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులు విత్తన శుద్ధిని ఖచ్చితంగా చేయాలి, చేసి మరి మంచి పంటను సాధించాలండి. అశోక్ గారు, మరి విత్తన శుద్ధి చేసిన తర్వాత, నాట్లు అయిన తర్వాత మరి పసుపు పంటలో మొదటి 30 రోజులు రైతులు ఎట్లని చర్యలు చేపట్టాలండి?
0: పసుపు నాటినాక 20 నుంచి 25 రోజుల వరకు మొలక పైకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే, ఒక కంపెనీ కలుపు మందు వచ్చింది, అన్ని కంపెనీలలో ఉన్నాయి. దాన్ని ఒకసారి స్ప్రే చేస్తే ఏ కలుపు ఉండదు. గత సంవత్సరం కొద్దిమంది రైతులు అది స్ప్రే చేయడం వల్ల పసుపు మొక్కలు, లాత మొక్కలు చనిపోయినాయి కూడా. మనం డోస్ ఎక్కువేసేసి కొట్టేస్తున్నారు, ఎందుకంటే కలవద్దు, కలుపు మొలక రావద్దు అని. వాస్తవంగా ఏంటంటే, పాత పద్ధతిలో మనం పసుపు నాటినాక 40 నుంచి 45 రోజుల లోపల ఎద్దు నాగలితో అంతర్కృషి చేసేది. అప్పుడు భూమి కిందిదిపై మర్రేసి కలుపుకొచ్చిన వేర్లు, కలుపు అంతా మొక్కను కప్పేసి మల్చింగ్ లాగై అంతా చనిపోతుండే. ఇప్పుడు మనకు అవకాశం లేక కూలీల కొరత వల్ల, ఈజీ అగ్రికల్చర్ వల్ల విపరీతంగా, అంటే ఒక 100 ml కొట్టేది ఉంటే ఒక్కొక్కరు ½ లీటర్ కొట్టేస్తుర్రు. దాని ద్వారా నేల ఆరోగ్యము, పంట, పసుపు దిగుబడులు కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఎక్కువ కలుపు ఉన్నప్పుడు వాళ్ళు 2-3 సార్లు డోజు కొట్టడం వల్ల పసుపు మొక్కలు చనిపోతున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు, ఇంతకుముందు మనం ఎవరు పసుపుకు గడ్డి మందు కొట్టేది కాదు, కానీ కూలీల కొరత వల్ల, ఏదో ఈజీ అగ్రికల్చర్ వల్ల చాలామంది రైతులు కొడుతురు, కొద్దిమంది ఏమో కలుపు తీస్తుర్రు. మనం 30-35 రోజుల లోపల కంపల్సరీ కలుపు అనేది పూర్తిగా తీసేసుకుంటే మళ్ళీ కలుపు వచ్చేది తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రధాన సమస్య కలుపు. తర్వాత 40 రోజులకి ట్రైకోడర్మా విరిడి, వేపిండి, వర్మి కంపోస్టు అలాంటి కలిపి పెట్టి ఒకసారి ఒక ఎకరానికి చల్లేసుకుంటే 40 రోజుల్లో భూమిలో చెడు చేసే శిలీంధ్రాలు తినేస్తాయి. ఇదే టైంలో భూమి పదన ఉండి మంచిగా పనిచేస్తుందని 3G, 4G, 10G గొలకలు చల్లేస్తుర్రు. దీని ద్వారా ఏమవుతుందంటే, మిత్ర పురుగులు, నట్టలు అన్నీ చనిపోయి భూమిలో బలం కూడా, అంటే మనకు ఎరువు వేసినాక మిత్ర పురుగులు ఉంటేనే అవి మట్టిని తిని ఎరువుని తిని అలాగే బలం ఇస్తాయి. అవి చనిపోవడం వల్ల కూడా పసుపు దిగుబడిలో ప్రభావము, క్వాలిటీలో ప్రభావము, ఈ అరోమా, కలరు అన్నీ చాలా మట్టుకు చేంజ్ అవుతున్నాయి. సాధ్యమైనంత వరకు మనుషులతో కలుపు తీయడం అనేది బెస్ట్. కానీ ఎందుకంటే కూలీలో కోరుతుంది, దీన్ని అధిగమించడానికి ప్రభుత్వము ఉపాధి హామీ కూలీల్ని అనుసంధానం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం.
1: మరి అశోక్ గారు, మీరు ఇచ్చిన సూచనలు రైతు సోదరులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మీరు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కదండి, మరి పసుపు పండించడంలో మీరు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అదేవిధంగా రసాయనం వాడి పసుపును సాగు చేస్తున్న రైతులు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? మీ అనుభవాలు కొన్ని రైతు సోదరులకు పంచుకోండి.
0: పసుపు పంటలో ప్రధాన సమస్య దుంపకుళ్ళు, దుంప ఈగ. ఈ దుంపకుళ్ళను ఒకదాన్ని అరికట్టగలిగితే దిగుబడి సాధించుకోవచ్చు. గత సంవత్సరం కొంతమంది రైతులు 3G, 4G ఎంత చల్లినా దుంపకుళ్ళు ఆగలేదు, చాలా మట్టుకు నష్టపోయారు. అయితే నా సలహా ఏంటంటే,

0: అధికంగా ఉన్నప్పుడు పసుపు పంటకి నీళ్లు పెట్టాం కాబట్టి ఆ టైంలో ఈ డ్రెంచింగ్ అంటే పంపులో నీళ్లు పోసుకొని దాన్ని మూత ఇప్పి ముక్క మొదట్లో పట్టడం అనేది. ఈ వేపపిండి ఇంగువ కలిపిన ద్రావణాన్ని అంటే ఒక 200 లీటర్లకి 50 కేజీల ప్యూర్ వేపపిండి అంటే చెక్క పుట్టాల కల్తీ లేనిది మరి 1 కేజీ ఇంగు వేస్తే ఇది మనకు 2 నుంచి 3 నెలల వరకు దీంట్లో నుంచి 10 సార్లు లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని గనక నీరుని గనక ఈ కషాయాన్ని గనక మనం నీటి ద్వారిస్తే బెస్ట్ ప్రతిసారి. ప్రతిసారి ఇయ్యలేం, వర్షాలు పడుతున్నాయి, చేనులోకి పోలేం, అలాంటప్పుడు దుంపకూళ్ళు చాలా అవుతుంది అనుకున్నప్పుడు ఈ 200 లీటర్లని స్ప్రే చేయడం ద్వారా అరికట్టవచ్చు. సరే 80 నుంచి 86 రోజులు వయసు వచ్చే వారికి మొక్కజొన్న అంతర్ పంటగా వేసినప్పుడు చాలా ఎత్తుగా అయి స్ప్రే చేయడం కష్టమవుతుంది కాబట్టి డ్రిప్ ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఈ 200 లీటర్ నీళ్ళని వేపపిండి ఇంగువ కలిపిన నీళ్ళని ఇవ్వడం వల్ల వారానికి ఒకసారి ఇచ్చినా మనకి 200 లీటర్లో 50 కేజీల వేపపిండి ఇంగువ అనేది ఒకసారి రాదు, 10-12 సార్లు దాని నుంచి లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని ఇవ్వడం వల్ల ఒకసారి ఈరోజు నీటి ద్వారా ఇచ్చేసిన మళ్ళీ దాంట్లో నీళ్ళు నింపడం అలా చేయడం వల్ల 10-12 సార్లు వస్తుంది. మళ్ళీ మనం మొక్కజొన్న తీసేసిన తర్వాత ఇదే రిపీట్ ఇంకోసారి చేస్తే ఈసారి 10 నుంచి 20 మంది రైతులకు ఇది వాడిపించినాం, చాలా మందికి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు కూడా వీలైతే వాడవచ్చు. నమ్మకం లేకపోతే మనమేం చేయలేము, ఎందుకంటే ఇది పనిచేస్తుందా చెయ్యదా ఇది కొంచెం రిస్క్తో కూడుకుంది, ఎందుకంటే నానబెట్టాలి, ఒక రోజు తర్వాత వాడాలి. మనకేంటంటే ఈ మంది ఇస్తే తీసుకువచ్చి చల్లేస్తే రేపటి వరకు చనిపోవాలని. అలాంటిది చేయడం వల్ల భూమి, నేల, పంట అన్నీ ఆరోగ్యంతో మన ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి వేపపిండి ఇంగువ వాడితే బాగుంటుంది, బాగుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి అని రైతులకు సూచన.
1: మరి అశోక్ గారు, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు, అదేవిధంగా మీ అనుభవాలు రైతు సోదరులకు పనికొస్తాయని ఆశిద్దామండి. మరి రైతు సోదరులు వీటిని ఉపయోగించుకుంటారని, మంచి దిగుబడి సాధిస్తారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు ఈ విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
1: ఇంతవరకు మీరు సేంద్రియ పసుపు సాగు విధానం మరియు యాజమాన్య పద్ధతుల గురించి మోర్తాడ్ మండల షెట్పల్లి గ్రామ రైతు గంజల్ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
2: ఇంతవరకు మీరు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:40. ఇప్పుడు వింటారు సినీ గీతాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: చిత్ర బృందం గానం చేసిన సీతారామ శాస్త్రి గీతం.
1: శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీధాతృనామ సంవత్సర మార్గశిర శుద్ధ శనివారం అనగా తేదీ 14/12/96న శ్రవణ నక్షత్రయుగ్నధనుర్లగ్నమందు ఉదయం 8:13 నిమిషములకు వివాహ

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-00-1800-11-07-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
4: చిత్రసీమలో ఇప్పుడు నుండి విచిత్ర సోదరులు సినిమ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.
5: నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు వింటారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా జ్యోతి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంగిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరి వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం జ్యోతి సినిమా నుండి ఈ పాట.
1: పువ్వల్లే నవ్వు

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు.
1: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం మొగుడ్స్ పెళ్లాంశ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాయంపల్లి మండలం సికింద్రాపూర్ నుండి రాఘవేంద్ర, అరుంధతి, స్పందన, చరణ్, తేజ, పల్లవి, జయంత్, ప్రియదర్శిని, లహరిక వీరందరి కోసం మొగుడ్స్ పెళ్లాంశ సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: డాక్టర్ సీనునాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505.
3: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజని, భార్గవి వీరందరి కోసం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్

0: యు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. దేవుడమ్మ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరిట్ల మండలం వెంకట్రాంపురం నుండి. నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిష్, రాజ, లలిత, మహేష్, రజని వీరందరి కోసం దేవుడమ్మ సినిమా కోసం పి సుశీల గారు ఆలపించిన ఈ పాట.

0: ఉన్నావే ఎక్కడో దూరాన కూర్చున్నావు.
1: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. ఆమె ఎవరు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురోనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా, అంజన, వీరందరి కోసం ఆమె ఎవరు సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు ఉంటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో తరం దేవతా సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, భార్గవి, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయరాణి వీరందరి కోసం దేవత సినిమా నుండి ఈ పాట.

శ్రోతలింతవరకు మీరు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వినే ముందు కొన్ని ప్రకటనలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: కార్యక్రమంలో మరో లలిత గీతం.

0: లలిత గీతల కార్యక్రమంలో మరో ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో మరో లలిత గీతం.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచు.